ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 6వ తారీఖు శనివారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05. మీరు వింటున్నారు అర్చన కార్యక్రమంలో భాగంగా క్షేత్రదర్శిని.

భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కొన్ని వాటి వైభవంతో ప్రసిద్ధి చెందాయి, కొన్ని వాటి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తున్నాయి, మరికొన్ని భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువులుగా మారాయి. కానీ ప్రకృతి సోయగాలు, ఆధ్యాత్మికత, ఆధునిక నిర్మాణం, తిరుమల సాంప్రదాయం, ఈ నాలుగు ఒకే చోట కలిసిన క్షేత్రం చాలా అరుదు. ఈరోజు అటువంటి ఒక దివ్యక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. అదే విశాఖపట్నంలోని రిషికొండ. కొండపై బంగాళాఖాతాన్ని ఎదురుగా చూసుకుంటూ భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. తిరుమలకు వెళ్లలేని భక్తులకు తిరుమల అనుభూతిని అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక గొప్ప సంకల్పం చేసింది. ఆ సంకల్ప ఫలితమే ఋషికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. సముద్రపు అలలు ఒకవైపు, పచ్చని కొండలు మరోవైపు, మధ్యలో తిరుమల శ్రీనివాస దివ్యరూపాన్ని తలపించే అద్భుత ఆలయం. ఈ ఆలయాన్ని 2022లో భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం అచ్చంగా తిరుమలనే తలపిస్తుంది. అయితే ఈ ఆలయాన్ని నగరం మధ్యలో కాకుండా కొండపై నిర్మించడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటో మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మనం తెలుసుకుంటున్నాం రిషికొండలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం గురించి. వెంకటేశ్వర స్వామివారి ఆలయం రిషికొండపై నిర్మించడానికి గల కారణమేమిటో చెప్తాను అన్నాను కదా. ఏమిటి అంటే, భారతీయ ఆధ్యాత్మికతలో కొండలు దైవత్వానికి ప్రతీక. కొండపైకి ఎక్కడం అంటే మనలోని అహంకారాన్ని దిగమింగి ఉన్నతమైన స్థితికి చేరుకోవడం. అందుకే కైలాసం, తిరుమల, శబరిమల వంటి క్షేత్రాలు కొండలపై ఉన్నాయి. రిషికొండ కూడా అలాంటి ఆధ్యాత్మిక చిహ్నమే. మరి దేవాలయం ఎదుట సముద్రం ఉండడం ఎందుకు ప్రత్యేకమో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

విశాఖపట్నం ఋషికొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నారు. ఆలయం ముందు సముద్రం ప్రత్యేకత గురించి చెప్తాను అన్నాను కదా. సముద్రం భారతీయ తత్వశాస్త్రంలో అనంతత్వానికి ప్రతీక. మనిషి జీవితంలో సమస్యలు ఎంత పెద్దవైనా విశ్వంతో పోలిస్తే అవి చిన్నవే. సముద్రపు అలలు మనకు సందేశాన్నిస్తాయి. అలలు నిరంతరం వస్తూనే ఉంటాయి, జీవితంలోని కష్టాలు కూడా అంతే. కానీ ప్రతి అల చివరకు తీరాన్ని చేరినట్టే కష్టం కూడా ముగుస్తుంది. అది అర్థం.

0: ఋషికొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ ఆలయంలోని గర్భగుడిని తిరుమల ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి నిర్మించారు. గర్భగుడిలో ప్రధాన దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు తూర్పుముఖంగా కొలువైయుంటారు. స్వామివారి విగ్రహం భక్తులకు తిరుమల శ్రీనివాసుని దర్శనాన్ని గుర్తు చేస్తుంది. గర్భగుడిలోకి ప్రవేశించిన వెంటనే భక్తులకు ఒక ప్రత్యేకమైన నిశ్శబ్దం, ప్రశాంత అనుభూతి కలుగుతుంది. దీనికి కారణం గర్భగృహ నిర్మాణంలో పాటించే ఆగమశాస్త్ర నియమాలు. గమనించినట్టయితే గర్భగుడిలో వెలుతురు తక్కువగా ఉంటుంది. దానికి గల కారణమేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.
1: కష్టసుఖమ్ముల మధ్య నలిగి నలిగి, రాగద్వేషమ్ముల మరిగి మరిగి, బ్రతుకంతా నీ స్మరణలో కరిగి కరిగి, తుదకు నీ తుది శ్వాస విడుచువేళ ప్రభు పాటొకటి వినిపించవా?

తిరుమలని తలపించే రిషికొండలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నారు. గర్భగుడిలో వెలుతురు తక్కువగా ఉంటుంది, దానికి కారణం తెలుసుకుందాము అన్నాను కదా. దీనికి ఒక తాత్విక అర్థం ఉంది. మనిషి బాహ్య ప్రపంచం నుండి అంతర్ముఖంగా ప్రయాణించి దైవాన్ని దర్శించుకోవాలని సూచించడానికి గర్భగృహాన్ని ప్రశాంతంగా తక్కువ వెలుతురులో నిర్మిస్తారు. దీపాల వెలుగులో స్వామివారి రూపం కనిపించడం భక్తిలో మరింత ఏకాగ్రతను కలిగిస్తుంది. దైవాన్ని బయట వెతకడం కంటే మన హృదయంలో వెతకాలి. అందుకే గర్భగృహాన్ని ఆత్మ సాక్షాత్కారానికి ప్రతీకగా భారతీయ ఋషులు వివరించారు.

రిషికొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ద్రావిడ ఆలయాలకు ఉండే ముఖ్య లక్షణాలు అన్నీ ఈ ఆలయానికి ఉన్నాయి. ఎత్తైన గోపురాలు, విశాల మండపాలు, శిల్ప అలంకరణ, గర్భగుహ కేంద్రిత నిర్మాణం. భారతీయ వాస్తుశాస్త్రం ప్రకారం ఈ ఆలయం ఒక కాస్మిక్ డిజైన్. గర్భగృహ విశ్వకేంద్రాన్ని సూచిస్తే ధ్వజస్తంభం భూమి ఆకాశం మధ్య అనుసంధానానికి ప్రతీక. ఇక ప్రదక్షిణ మార్గం జీవన చక్రానికి సంకేతం.

రిషికొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విషయాలు తెలుసుకుంటున్నారు. రిషికొండలో కూడా తిరుమల తరహాలో అనేక సేవలు నిర్వహిస్తారు. సుప్రభాత సేవ, అర్చన, సహస్రనామార్చన, కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వేడుకలు. ప్రత్యేకించి బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో భక్తులు కిక్కిరిసిపోతారు.

ఒక్కసారి ఊహించండి, ఉదయం సూర్యుడు సముద్రం నుంచి నెమ్మదిగా పైకొస్తున్నాడు. అలలు మృదువుగా ఒడ్డును తాకుతున్నాయి. గాలి చల్లగా వీస్తుంది. ఆ సమయంలో ఆలయంలో సుప్రభాతం వినిపిస్తోంది. ఈ అనుభూతి కేవలం దర్శనం కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభవం. మరి ఈ అనుభూతిని మీరు పొందాలి అనుకుంటే విశాఖపట్టణంలోని ఋషికొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించాల్సిందే. ఇది ఈనాటి క్షేత్రదర్శిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7 గంటలు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో

0: అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈరోజు 7:15 ఇది మన చట్టం. శీర్షికన గృహహింస నుండి మహిళల పరిరక్షణ. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధురగా నాడ మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 to 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలు 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 8 సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ ఇన్ సమయాలు ఉదయం 7:30 నుండి 8 వరకు, మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, అలాగే మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలు మాతో పంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0402324085252, 0402324085253 నెంబర్లు మరొకసారి 0402324085252, మరొక నెంబర్ 0402324085353. మీ అభిప్రాయాలను తప్పక పంచుకోండి.
1: ఆకాశవాణి 90 ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7 ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధిని నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000

0: వేల మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం దామన్లో 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ది, పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
1: ये जो वैश्विक संकट चल रहा है, ये दिखाता है कि एनर्जी के मामले में आत्मनिर्भरता कितनी जरूरी है और बीते 12 वर्षों में देश ने जो कैपेसिटी तैयार की उसका कितना बड़ा महत्व है. 12 वर्ष पहले भारत में सौर ऊर्जा का उत्पादन नाम मात्र का था, आज हम दुनिया के टॉप 5 देशों में से एक हैं.
0: గడిచిన దశాబ్ద కాలంలో దామన్ అండ్ డయ్యూ ప్రధాన పరివర్తన చూస్తుందని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టులు కేంద్రపాలిత ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేయటమే కాకుండా యువత కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు.
1: सूरत सिर्फ स्वच्छता और सर्कुलर इकोनॉमी तक ही सीमित नहीं है, बल्कि ग्रीन ग्रोथ के दूसरे माध्यमों का भी अभूतपूर्व गति से विस्तार हो रहा है. सूरत ऐसी व्यवस्था बनाने में जुटा है जहां सड़कों पर चलने वाली सारी बसें इलेक्ट्रिक होगी, साथ ही यहां सूरत मेट्रो का भी विस्तार हो रहा है. ये सारे कदम हरित शहर के रूप में सूरत की पहचान को और सशक्त करेंगे.
0: లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం కోసం ప్రారంభించిన వివిధ సముద్రయాన ప్రాజెక్టుల ద్వారా బ్లూ ఎకానమీ బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే దామన్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభించడంతో పాటు నమో హాస్పిటల్ను దేశానికి అంకితం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లో 5 కోట్లకు పైగా మొక్కలు నాటినందుకు ఆ రాష్ట్ర ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా పోస్ట్ పంచుకుంటూ, ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరిట ఒక మొక్క ప్రచారంతో ప్రజలు పర్యావరణ పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్తో పాటుగా దేశం మొత్తం హరిత భవిష్యత్ సాధించడంలో ఇదెంతో సహాయపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని తెలిపారు. అలాగే పర్యావరణ దినోత్సవం రోజు అస్సాం ప్రజలు 1 కోటికి పైగా మొక్కలు నాటినట్టు తెలిపిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సోషల్ మీడియా పోస్ట్ ప్రధానమంత్రి పంచుకున్నారు. అస్సాం ప్రజలను, ముఖ్యంగా ఆ రాష్ట్ర నారీ శక్తిని ప్రధానమంత్రి అభినందించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సమ్మర్ యాన్యువల్ ఎడిషన్ 2026లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్ట్రపతి భవన్లో అమృత్ ఉద్యానంలో దేశీయ పుష్పజాతికి చెందిన దుపహారియా మొక్క నాటారు. ఈ సందర్భంగా తోటలో అపరాజిత, గుల్ మెహందీ, రుక్మిణితో సహా దాదాపు 27 రకాల పుష్పించే జాతులు నాటుతున్నట్టుగా తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్కలను వేరువేరు స్థానిక పేర్లతో పిలుస్తారని రాష్ట్రపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జీవ వైవిధ్యం పెంపొందించడం, భారతదేశ అలంకరణ మొక్కల వారసత్వం పరిరక్షించడం, ఉద్యానవనాల అందాన్ని, పర్యావరణ విలువలను మరింత పెంచడమే ముఖ్య ఉద్దేశమని ముర్ము చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్ట్రపతి భవన్లో కార్గిల్కు చెందిన విద్యార్థులు, దివ్యాంగ పిల్లల బృందంతో సమావేశమయ్యారు. జాతీయ సమగ్రత యాత్రలో భాగంగా ఈ బృందం రాష్ట్రపతి భవన్ సందర్శించింది. ఈ సమావేశానికి సంబంధించి కొన్ని విషయాలు రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకుంటూ విద్యార్థులు, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.7% జీడీపీ వృద్ధి రేటు ప్రస్తావిస్తూ, ప్రపంచం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రధానమంత్రి విధానాలతో దేశం ప్రతి సవాళ్లు అధిగమిస్తోందని హోంమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారు.

రని, సమతుల్య ఎరువుల వినియోగం, ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా మార్చిందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేలలు సారవంతం చేయటం, సమతుల్య ఎరువుల వాడకం ప్రోత్సహించడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17,800 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించి దాదాపు 6,98,000 మంది రైతులకు చేరువయ్యామని, దీంతోపాటు సుమారు 3,700 శిక్షణా కార్యక్రమం నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొన్న వారికి సముద్ర ఎరువుల వినియోగం, నేల ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులపై సమాచారం అందించామని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్దతులపై అవగాహన కల్పించేందుకు 8,850 పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేశామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కి 5వ తరం స్టీల్ట్ యుద్ద విమానం సుఖోయ్ Su-57 ప్రతిపాదించి, ఈ ప్రాజెక్టులో భారత్ను భాగస్వామ్యం చేసేందుకు మాస్కో సిద్దంగా ఉందన్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ అకాడమిక్ ఫోరంలో మాట్లాడుతూ, గగనతల రక్షణ వ్యవస్థలతో సహా ఇతర రక్షణ రంగాల్లో కలిసి పనిచేసేందుకు రష్యా ఆసక్తిగా ఉందని తెలిపారు. భారత్ ప్రస్తుతం సుదర్శన్ చక్ర అనే స్వదేశీ రక్షణ వ్యవస్థను అభివృద్ది చేస్తోంది. ఇందులో రష్యాకు చెందిన S-400 క్షిపణి వ్యవస్థలు కీలక భాగం. అమెరికా ఆంక్షలు హెచ్చరికలు ఉన్నప్పటికీ భారత్ $5 బిలియన్తో 5 S-400 యూనిట్లు ఒప్పందం చేసుకోగా ఇప్పటికే 4 సరఫరా అయ్యాయి. మరోవైపు అంతర్జాతీయ సాఫ్ట్వేర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న భారత ఐటీ రంగాన్ని పుతిన్ కొనియాడారు. పాకిస్తాన్ బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగంలో గిల్గిత్ బాల్టిస్టాన్ అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు నిర్వహించాలనే ఆ దేశ ప్రయత్నాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ ఎన్నికలు ఈ నెల 7వ తేదీన జరగాల్సి ఉంది. 1947లో జమ్మూకాశ్మీర్ పూర్తిగా చట్టబద్దంగా భారత్తో విలీనమైనందున గిల్గిత్ బాల్టిస్టాన్తో సహా జమ్మూకాశ్మీర్ ప్రాంతాలన్నీ భారత్లో అంతర్భాగమైన పాక్ ఆక్రమిత ప్రాంతాలు జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ వంటి ప్రాథమిక సమస్యలు ఈ ఎన్నికలు మరుగున పెట్టలేవని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో భౌతిక మార్పులు తీసుకొచ్చేందుకు పాకిస్తాన్ చేసే ప్రయత్నాలు భారత్ తిరస్కరించింది. ఇలాంటి చర్యలు పాకిస్తాన్ ఆక్రమణను దాచలేవని, ఈ భారత భూభాగాలను పాకిస్తాన్ తక్షణమే ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేస్తుంది. మధ్యఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి 20,000 చేరవచ్చని అమెరికా ఆరోగ్య అధికారులు అంచనా వేస్తున్నారు. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కంప్యూటర్ నమూనాల ఆధారంగా ఈ అంచనా వేశారు. ప్రజారోగ్య చర్యలు తీసుకోకపోతే ఈ వ్యాప్తి తీవ్రమవుతుందని సీడీసీ అధికారి డాక్టర్ సతీష్ పిల్లే తెలిపారు. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన జెన్నిఫర్ రుజో మాట్లాడుతూ, సరైన చర్యలు చేపట్టకపోతే ఈ వ్యాప్తి ప్రమాదకరంగా మారుతుందని, వీటిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫ్రికా సీడీసీ ప్రకారం దాదాపు 400 ధృవీకరించబడ్డ కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి. ఇంకా అధికారికంగా నమోదు కాని కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేరళ మహేల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ యానాములో ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆ శాఖ అంచనా వేసింది. గోవా, తమిళనాడులో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అస్సోం, మేఘాలయ, తీరప్రాంత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్ మహారాజా యదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ తల టెస్ట్ మ్యాచ్ ఆడిన 2018 తర్వాత రెండు జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఉదయం 9:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

15 నిమిషాలు. ఇప్పుడు ఇది మన చట్టం, గృహహింస నుండి మహిళల పరిరక్షణ. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు కార్యక్రమంలో డొమెస్టిక్ వైలెన్స్, గృహ హింస నుండి మహిళల పరిరక్షణ, ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం విజయభాస్కర్ రెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా అసలు గృహ హింస నుండి మహిళల పరిరక్షణ అంటే ఏమిటి?
1: ముఖ్యంగా మన భారతదేశ సమాజం లోపల 140 కోట్ల మంది జనాభా ఉన్నారండి. దాని లోపల 50% కంటే ఎక్కువ మహిళలే ఉన్నారండి. అయినప్పటికీ కూడా మహిళలు చాలా సందర్భాల్లో గృహంలో 4 గోడల మధ్య బయటికి చెప్పుకోలేనటువంటి బాధపడుతున్నారు. వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అసలు ఎందుకు పడుతున్నారో తెలియదు, దేనికోసం పడుతున్నారో తెలియదు. ఇవన్నీ కూడా గుర్తించి మన భారత ప్రభుత్వం వారు 2005 లోపల ఒక చట్టం తీసుకొచ్చారండి. దాని పేరే మన గృహ హింస నుండి మహిళల పరిరక్షణ చట్టం అని అంటామన్నమాట. ఈ యొక్క చట్టము యాక్చువల్గా 26 అక్టోబర్ 2006 నుండి కూడా అమల్లోకి వచ్చిందండి. ఆమోదించబడింది మాత్రం 2005 లోపల. ముఖ్యంగా ఈ చట్టం వచ్చిన తర్వాత మహిళలు అనేక విధాలుగా కూడా వాళ్ళు రిలీఫ్ పొందుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మహిళలకి ఈ చట్టము ఒక వరము లాంటిది అని చెప్పి చెప్పవచ్చు. చాలామందికి చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఎవరితోటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, తర్వాత ఎందుకు పడుతున్నారు, తర్వాత దానికి కౌన్సిలింగ్స్. ఈ ముఖ్యంగా ఈ యొక్క చట్టం లోపల ఏంటంటే గొప్పతనము, వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో దానికి గురించి ఇప్పుడు మన చట్టం డైరెక్ట్గా పెడితే వాటికి కౌన్సిలింగ్స్ కానీ తర్వాత ఇది కానీ ఉండదు. కానీ ఈ చట్టం లోపల గొప్పతనం ఏంటంటే వాళ్ళని పిలిచి మాట్లాడటము, జడ్జి గారు, తర్వాత దానికి సంబంధించిన ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అంటామన్నమాట, వ్యక్తులు, దానికి సంబంధించిన అధికారులు పిలిచి మాట్లాడటం, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయటం, దానికి ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత శిక్షలు అవన్నీ కూడా వస్తాయన్నమాట.
0: మీరు అంటున్నట్టు మహిళలకి ఒక వరంగా చెప్పుకోవచ్చు అన్నారు. చట్టం ప్రకారం చట్టపరంగా ఏమేమి హక్కులు ఉన్నాయి?
1: ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఒక గృహం లోపల అనేక మంది మహిళలు ఉంటారండి. భార్య ఉంటుంది, తల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, సహజీవనంతో ఉండే మహిళ కూడా ఉంటారు. అలాగే ఇతర కుటుంబ సభ్యులు అంటే పెళ్ళైన విధవ చెల్లెలు కానీ అక్క కానీ అట్లా రకరకాల వేరే మహిళలు కూడా ఉంటారు. వీరి లోపల ఎవరు అయినా సరే ఒక మహిళ ఇంకొక మహిళతోటి ఇబ్బంది పడుతుంటే కూడా ఆ మహిళ మీద ఈ మహిళ కేసు పెట్టచ్చండి. అంటే అత్తగారి మీద కోడలు పెట్టవచ్చు, కోడల మీద అత్తగారు కూడా పెట్టవచ్చు. కానీ ముఖ్యంగా ఈ యొక్క చట్టము మహిళలకు సంబంధించిందండి. కానీ ఒక మగ వ్యక్తి మళ్ళీ ఈ చట్టాన్ని ఆశ్రయంగా తీసుకుని కేసు పెట్టడానికి ఉండదు. కేవలం మహిళలు మాత్రమే కేసు పెట్టడానికి ఉంటుంది. అంటే భర్త మీద పెట్టచ్చు, భర్త తరపు బంధువుల మీద పెట్టచ్చు, అలా పెట్టచ్చు. ఒక భర్త భార్య మీద కేసు పెట్టడానికి గృహ హింస చట్టం పనికిరాదండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఇందాక అన్నట్టుగా ఈ గృహ హింసలకు ఎన్ని రకాల హింసలు ఉంటాయంటున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే శారీరక హింస, తర్వాత మానసిక హింస, తర్వాత లైంగిక హింస, అలాగే ఆర్థిక హింస, ఇట్లా రకరకాల హింసలు ఉంటాయండి. అవన్నీ ఏంటంటే కొన్ని కొన్ని బయటికి చెప్పుకోలేం. శారీరక హింస కానీ అంటే ఏదో ఫిజికల్ అబ్యూస్ కానీ, ఇమోషనల్ అబ్యూస్ కానీ, వెర్బల్, ఒక్కోసారి ఏంటంటే చేష్టల ద్వారా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు మహిళల్ని, భర్త కానీ అక్క కానీ. ఇంటి లోపల ఒక అక్క ఉంది, తమ్ముడు ఉన్నాడు, అక్క తమ్ముడి మీద కూడా పెట్టచ్చండి కేసు. తమ్ముడు వచ్చి బెదిరిస్తుంటాడు, ఒక భర్త మీదే పెట్టాలని కాదు కేసు. ఎవరైనా సరే ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు వాళ్ళ ద్వారా అన్బేరబుల్, ఎప్పుడైతే వాళ్ళు భరించలేని పక్షం లోపల ఆ యొక్క సమస్యని, ఆ హింసని భరించలేకపోతే అప్పుడు వాళ్ళు ఈ యొక్క గృహ హింస కింద రక్షణ పొందే అవకాశం ఉంటుందండి. అలాగే ఈమె ఇందాక మనం అనుకుంటే వెర్బల్ అబ్యూజ్ అని చెప్పేసి, ఇమోషనల్ అబ్యూజ్, లైంగిక హింస అంటే ఇది ఏంటంటే ఒక భర్త తాగి వచ్చేసి ఇష్ట, కొన్ని కొన్ని మనము ప్రసార మాధ్యమాల ద్వారా చెప్పలేము కొన్ని కొన్ని విషయాలు. ఆ స్త్రీలు కూడా బయటికి చెప్పాలంటే ఇబ్బంది పడతారు. అందుకని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాంఘిక సంక్షేమ అధికారి వారి కార్యాలయం లోపల, అంటే ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం లోపల సాంఘిక సంక్షేమ అధికారిని ఉంటారనమాట. వాళ్ళు ముఖ్యంగా మహిళలే ఉంటారు. అయితే అప్పుడు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు భర్త కానీ ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉంటే దానికి వారు ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళు పోయి చెప్పుకుంటారు లేడీస్ కాబట్టి, వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. తర్వాత అతను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, తర్వాత ఎట్లా హింస పెడుతున్నాడు అనేది వాళ్ళకి చెప్పడం. అలాగే ఆర్థిక హింస, ఆర్థిక హింస అనేటప్పటికి ఇప్పుడు ఏమవుతుందంటే డౌరీ తీసుకురమ్మని, సరిపోలేదు ఇంకా డౌరీ ఇంకా తీసుకురండి, లేకపోతే ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి, బండి కొనివ్వండి, లేకపోతే కారు కొనివ్వండి, లేకపోతే అది చేయండి ఇది చేయండి అని హింస పెడుతున్నాడు అనుకోండి. ఇది కూడా ఆర్థిక హింస కిందకి వస్తుంది, అదే ఎకనామిక్ అబ్యూస్ కిందకి మనం భావించడం జరుగుతుంది అన్నమాట. వీటన్నిటిలో ఎటువంటి హింస జరిగినా సరే వారు మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చండి. మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాను ఇదని చెప్పిన పక్షం లోపల అవతల పార్టీ వారిని కూడా పిలిచి వారితో మాట్లాడి వారికి సమస్య కుదిర్చి వారికి ఒక సమస్య దూరం చేయడానికి పరిష్కారం చేస్తారు. వారికి సఖీ సెంటర్ అని ఉంటుంది. సఖీ అనేది ఒక సెంటర్ ఉంటుంది.

0: అక్కడ పంపిస్తారు, అక్కడ వారికి తగినంత సహాయం చేస్తారు. వాళ్ళకి అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడితే, ఎక్కడ ఆ భర్త గారింట్లో ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడితే కూడా వారికి ఆ సఖీ సెంటర్ లోపల ఇమీడియట్గా కొంత రిలీఫ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ఉండడానికి కానీ, తిండికి కానీ, లేకపోతే వారికి ఏదైనా శిక్షణ ఇవ్వటం, కుట్టు మిషన్లో కానీ, ఏదైనా కొవ్వొత్తులు తయారు చేయడం, అలాంటి వాళ్ళ చిన్న చిన్న వాటి లోపల వాళ్ళకి తరిపేది ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా దేశసేవ అలాంటివి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ దీంతో చేయటం జరుగుతుందండి.
1: మీరు చెప్పినట్టు వాళ్ళు నాలుగు గోడల మధ్య ఉంటారు, బయటకు చెప్పుకోలేరు, ఎవరి ద్వారా న్యాయ వ్యవస్థని అప్రోచ్ అవ్వాలో తెలియని వారికి చట్టపరంగా అంటే లీగల్ హెల్ప్ లైన్ లాగా ఏమైనా ఉందా? ఇమీడియట్ గా వారికి న్యాయపరమైన సేవలు, సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏదైనా ఆస్కారం ఉందా చట్టంలో?
0: 100 ఉంటుంది, దానికి పోలీసులకి ఫోన్ చేసిన పక్షాలు అది ఒక రకమైన ప్రొటెక్షన్ వస్తుంది. అలాగే 181 అనేది ఉంటుందండి, 181 కూడా ఫోన్ చేసి చెప్పచ్చు, ఉమెన్ సపోర్ట్ అనమాట 181 అనేది. అలాగే 1091 ఉమెన్ హెల్ప్ లైన్, ఇట్లా ఈ మూడు నెంబర్లు ఉన్నాయన్నమాట. ఈ మహిళలకి వాళ్ళ ఇంటి లోపల సమస్యకి హింసతోటి ఇబ్బంది పడుతుంటే ఇమీడియట్గా 100 లేకపోతే 181 లేకపోతే 1091 ఈ మూడు నెంబర్లకు కూడా కాల్ చేసిన పక్షం తక్షణ సహాయం, తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
1: సార్, మీరు చెప్పినట్టు 2005 భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా మహిళలకు హక్కులు తీసుకురాబడ్డాయి. దానికి ముందు ఎలాంటి పద్ధతులు ఉండేవి? రిలీఫ్ మెజర్స్ ఏమైనా ఉన్నాయా?
0: ఈ చట్టం రాకముందు చాలా చట్టాలు ఉన్నాయండి మహిళలకి. అయితే ఏమవుతుందంటే, ముఖ్యంగా 4-5 చట్టాల గురించి చెప్తాను. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 వచ్చింది, అలాగే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 వచ్చింది, అలాగే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ వచ్చింది 1961, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, ఇట్లా రకరకాల చట్టాలు ఉన్నాయండి. అయితే ఈ చట్టాల ద్వారా కూడా వాళ్ళు రిలీఫ్ పొందేవాళ్ళు మహిళలు, కాకపోతే కనుక చాలా లేట్ అవుతుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఏదైతే మనం హింసలు చెప్పుకున్నామో వాటికి సరైన డెఫినేషన్ వాటిల్లో లేదు, అందుకని చెప్పేసి ఈ చట్టం ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది అనమాట. తర్వాత ఏంటంటే రిలీఫ్ కూడా మీకు ఇమీడియట్గా ఇది జరుగుతుంది. యాక్చువల్గా ఇది సివిల్ దీని కిందకు వస్తుంది. ఎప్పుడైతే కనుక కోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేస్తారో, ఆర్డర్ ఇంప్లిమెంట్ జరగనంత వరకు సివిల్ మ్యాటర్ అండి. ఆర్డర్ పాస్ చేశారు, దాన్ని వాళ్ళు పాటించడం లేదంటే అప్పుడు క్రిమినాలిటీ స్టార్ట్ అవుతుందండి. అంటే ఇది క్వాసీ క్రిమినల్ కింద భావించబడుతుంది అనమాట. అంటే సగం క్రిమినల్, సగం సివిల్. కానీ చట్ట ప్రకారం ఇది పూర్తిగా సివిల్ మ్యాటరే. సాధారణ ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు, సివిల్ మ్యాటర్స్ పోలీస్ స్టేషన్ లోపల ఎంటర్టైన్ చేయకూడదు కదా, మరి దీన్ని ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు అనంటే సివిల్ మ్యాటర్ చేయకూడదు, అది వాస్తవమే మామూలు పోలీస్ స్టేషన్లో చేయకూడదు. ఇది మహిళా పోలీస్ స్టేషన్ అనమాట. మహిళా పోలీస్ స్టేషన్, ఇక్కడ మనం పోలీస్ స్టేషన్ అంటే మహిళా పోలీస్ స్టేషన్ అనుకోవాలి, అంతే తప్పించి జనరల్ పోలీస్ స్టేషన్ అనుకోకూడదు అనమాట. మహిళా పోలీస్ స్టేషన్లు దీనికోసమే స్థాపించబడ్డాయి, మహిళల యొక్క రక్షణ కోసం స్థాపించబడ్డాయి. ముఖ్యంగా ఏంటంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే లీగల్ కౌన్సిలింగ్ కానీ, తర్వాత కోర్టు వరకు వెళ్ళడం, తర్వాత ఇది పిలిపించడం, మాట్లాడడం ఇవన్నీ చేయడం వరకు సివిల్ మ్యాటరే ఉంటుందండి. తర్వాత కోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్ లోపల కనుక ప్రతివాదులు స్పందించకపోతే అప్పుడు క్రిమినాలిటీ స్టార్ట్ అవుతుందండి.
1: చట్టపరమైన హక్కులు వారికి కల్పించింది చట్టం.
0: అవునండి.
1: అయితే లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు. ఇప్పుడు నేను భారతదేశంలో కాకుండా ఆ భార్యాభర్త కావచ్చు, మీరెవరైతే కేసు విషయమై వారు విదేశాలకు ప్రయాణం చేసినప్పుడు అక్కడ గృహహింసకు గురవడం ఏదో జరిగింది, మళ్ళీ తిరిగి దేశం తిరిగి వచ్చేసారు, ఆ విషయమై మెన్షన్ చేస్తూ నేను భర్త వల్ల కానీ వారికి సంబంధించిన బంధువుల్లో కానీ నేను ఇలా ఇబ్బందికి గురయ్యాను అని
0: ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు, అమెరికా వెళ్ళిపోయారు, అక్కడ గృహహింసకి బాధితులయ్యారు, వాళ్ళు అక్కడే ఉండి ఉంటుంటే కనుక అక్కడ లోకల్ వాళ్ళ దీంట్లో లా ఆఫ్ ది ల్యాండ్, అక్కడ వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు ఇండియాకు వచ్చేసి ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ చట్టం కింద వాళ్ళు రక్షణ పొందవచ్చు. అప్పుడు ఏంటంటే ఏమైనా కోర్టుకు వెళ్ళేసి రక్షణ ఉత్తర్వులు పొందవచ్చు, అంటే ప్రొటెక్షన్ ఆర్డర్స్ తీసుకోవచ్చు కోర్టు ద్వారా. అలాగే నివసించే హక్కు అంటే రైట్ ఆఫ్ రెసిడెన్స్, అలాగే ఆర్థిక సహాయం మానిటరీ బెనిఫిట్ తీసుకోవచ్చు, రిలీఫ్ కూడా పొందొచ్చు అట్లానే. తర్వాత తాత్కాలిక ఆశ్రయం అంటే షెల్టర్ హోమ్స్ అంటూ ఉంటాం అన్నమాట, అవన్నీ కూడా తీసుకునే ఉంటే ఇది అవకాశం ఉంటుంది. అలాగే పోలీసుల సహాయం కూడా తీసుకోవచ్చు ఈ చట్టం ద్వారా. ఎప్పుడైతే కోర్టు వారు ఈ ఆర్డర్స్ ఏదైతే ఇప్పుడు చెప్పానో, రక్షణ ఉత్తర్వులు కానీ, తర్వాత నివసించే హక్కు, అంటే ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నారండి ఒక ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, తర్వాత అతను కలిసి ఉండే పరిస్థితి లేదు, కానీ ఆ బయటికి కూడా పోయి ఉండలేరు, ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళు చూస్తారని ఇది లేదు, తర్వాత పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, ఇదంతా ఉన్నప్పుడు ఆమెకి రైట్ టు రెసిడెన్స్ అని చెప్పేసి కోర్టు వారు ఆర్డర్ పాస్ చేస్తారనమాట. అంటే భర్త ఉన్న ఇంట్లోపల ఆమె కూడా నివసించే హక్కు, అతను కనుక ఆ ఇంట్లో ఒకటే రూమ్ ఉంది, తల్లి ఉంటారు, తండ్రి ఉంటారు, అందరూ ఉండాలని పడితే ఆమెకి సపరేట్గా ఒక ఇల్లు దగ్గర లోపల చూడాల్సిన బాధ్యత భర్త మీదే ఉంటుంది. ఆ విధంగా ఆర్డర్ పాస్ చేస్తారు, ఆ ఇంటికి కావాల్సిన కరెంటు బిల్లు కానీ, వాటర్ బిల్లు కానీ, ఇంటి అద్దె కానీ ఇతనే భరించాలి, ఎవరు భర్తనే భరించాలి, అటువంటి ఆర్డర్ కూడా కోర్టు వారు పాస్ చేస్తారనమాట. ఆ కోర్టు వారు ఆర్డర్ పాస్ చేసినప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేయనప్పుడు వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అలాగే మానిటరీ రిలీఫ్, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ ఫీజు కట్టాల్సిన బాధ్యత అతనిది, తీసుకెళ్ళిన

0: ఒక స్కూల్ ఫీజు ఒకటే కడతాను, నేను బుక్స్ కొనను, తర్వాత యూనిఫామ్ ఇవ్వను. తర్వాత ఇంకా ఇప్పుడు అదొకటే కాదు కదా, ఇప్పుడు వాళ్ళ వైద్య దగ్గర బయటకు వెళ్తుంటారు, ఏదో ఇది అవుతుంటుంది, అవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత అతనిది అనమాట. వాటన్నిటి కూడా సపరేట్గా ఆర్డర్స్ పాస్ చేయడానికి ఈ చట్టం లోపల వెసులుబాటు ఉంది. అదే మీరు ఇందాక అడిగినట్టు వేరే చట్టాల లోపల అంత క్లారిటీగా లేదనమాట. ఉంది వాటి ఏమని చెప్తారు తప్పించి, అక్కడ మీరు వెళ్తే ఇక్కడ ఏంటంటే వితిన్ 60 డేస్ లోపల క్లోజ్ చేయాలి ఇక్కడ ఇష్యూ వస్తే, అక్కడైతే 10 ఇయర్స్ కావచ్చు 15 ఇయర్స్ కావచ్చు.
1: హక్కులు స్పష్టంగా వెల్లడించారు
0: ఇక్కడ, చాలా క్లారిటీగా ఉంది. తర్వాత ఏంటంటే ప్రతి దానికి కూడా ఇక్కడ ఇమీడియట్ రిలీఫ్, మీరు ఇట్లా చేస్తే ఇట్లా ఉంది, ఇట్లా చేస్తే ఇట్లా ఉంది అనేది ఇక్కడ వివరించడం జరిగింది. అవి మిగతా చట్టాలు అంత క్లారిటీగా అంత ఇదిగా లేదనమాట.
1: గృహహింసకు వ్యతిరేకంగా సామాజిక బాధ్యత గురించి చట్టం ఏదైనా వివరిస్తుందా?
0: ఇక్కడ ముఖ్యంగా ఏంటంటారండి, చాలామంది వారు పల్లెటూరులో కానీ తర్వాత వేరే ప్రాంతాల్లో కానీ లేకపోతే సిటీలో ఉన్న వారికి కూడా చాలామందికి చట్టం గురించి వీటి గురించి తెలియదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏంటనేది ఇందాక మనం హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చాము, తర్వాత ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది అనేది చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు వాటికి ఏంటంటే ముఖ్యంగా దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేయటం అనేది చాలా చాలా ప్రధానం అనమాట. అలాగే బాధితులకి మద్దతు ఇవ్వడం, అంటే ఎవరైతే హింసలకు గురవుతున్నారో వారికి మనం చూసి వారిని ఇచ్చేయటం, తర్వాత ఏంటంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రధానం. అయితే ముఖ్యంగా ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు చేయాలి అనంటే, మహిళలకు సురక్షితమైన జీవితాన్ని అందించడం ప్రధానమండి. అలాగే హింసను అరికట్టడం, తర్వాత బాధితులకు న్యాయం చేయడం, తర్వాత కుటుంబాల్లో హింసను తగ్గించడం, తర్వాత మహిళా సాధికారత.
1: గృహహింస నుండి మహిళల పరిరక్షణ అంశం గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు విజయభాస్కర్ రెడ్డి గారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.

మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన గృహహింస నుండి మహిళల పరిరక్షణ అనే అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు. మీరు కనుక మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0402324082 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును కూడా తెలియజేయండి. మొదటగా మనకి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, ఖైదీ కాళిదాస్ మూవీ నుంచి ఎవరే చక్కనివాడు అనే పాటని ప్లే చేయమని కోరుతున్నారు. గోగికర్ ఫ్యామిలీ నుండి ప్రేమ్ కుమార్, శ్రీలత, ప్రణీత్, భవ్యశ్రీ, మాన్విత్, లక్కీ, వరుణ్, రాహుల్,

తేజశ్రీ, శ్యామ్, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్ వీరంతా దుర్గానగర్ జియాగూడా నుంచి కోరుతున్నారు. అలాగే గుడ్ మార్నింగ్, మాకోసం ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయండి అంటున్నారు సుజాత, ఆర్ గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీల, పూజ, విస్మయ, పూర్విక్, విమర్ష్, రాజాజీనగర్, బెంగళూరు నుండి. వీరి కోసం ఖైదీ కాళిదాస్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట, గోపి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. వివిధ భారతిలో మీరు వింటున్నారు జనరంజని, మీకెంతో ఇష్టమైన కార్యక్రమం. అందులో మీకు నచ్చిన పాటలు వింటున్నారు, ఆపాత మధురాలు. అయితే మీరు గనక మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా. 0402324 0852 నెంబర్కి మీకు నచ్చిన పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును కూడా తెలియజేయండి. మీరు అడిగిన పాటని మేము వినిపించడం జరుగుతుంది. తర్వాత పాటని కోరిన శ్రోతలు అన్నదమ్ముల సవాల్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట నా కోసమే నీవున్నది అనే పాటను వినిపించండి అంటున్నారు. కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బురి సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, నయోమి, సదాప్రియ, సౌందర్య, విజయలక్ష్మి కోరుతున్నారు. అలాగే ఇదే పాటను వినిపిస్తున్న భూదాన్ పోచంపల్లికి చెందిన ఎలగందుల మార్కండేయ లక్ష్మి కోసం. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది అన్నదమ్ముల సవాల్ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సి నారాయణరెడ్డి సాహిత్యానికి సత్యం సంగీతం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీకెంతో ఇష్టమైన పాటలను జనరంజని కార్యక్రమంలో

మీరు వింటున్నారు జనరంజని కార్యక్రమంలో. మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే 0402324 0852 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరుని తెలియజేయండి. తర్వాతి పాటని కోరుతున్న వారు గుడ్ మార్నింగ్ జనరంజని అంటూ పిడుగురాముడు చిత్రం నుంచి పిలిచిన పలుక ఓజవరాల అంటూ ఆ సాంగ్ని ప్లే చేయమని అడుగుతున్నారు. మేడ్చల్ జిల్లా నుంచి అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాగ్ విభాస్, విభు అలాగే ఈ పాటని వినిపించడం జరుగుతుంది. చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంహృత, మహాద్యుతి, గీతానగర్ నుండి, హైదరాబాద్ నుండి వీరి కోసం కూడా ఈ పాట వినిపించడం జరుగుతుంది. పిడుగురాముడు చిత్రం నుంచి ఘంటసాల సుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి టీవీ రాజు సంగీతం అందించారు. ఇప్పుడు ఈ పాట మీకోసం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్నారు జనరంజని, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. సమయం 7:46. జనరంజనిలో వాట్సాప్ ద్వారా మీకు నచ్చిన పాటలు కోరి వింటున్నారు. అయితే మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మా నెంబర్ ఏంటో మీకు తెలుసు కదా, 0402324082. ఈ నెంబర్కి మీకు నచ్చిన పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరు తెలియజేస్తూ

ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము వినిపిస్తాం. తర్వాతి పాటని కోరుతున్న వారు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. వీరు దేవతా చిత్రం నుంచి కన్నుల్లో గుసగుసలు కనిపించినాయి అనే పాటను వినిపించమని కోరుతున్నారు. అలాగే మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ పెద్దంబర్పేట్ నుండి గుండు అంబదాస్, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి కోరుతున్నారు. వీరందరికీ దేవతా చిత్రం నుంచి ఘంటసాల సుశీల పాడిన పాట. వేటూరి సాహిత్యానికి ఎస్పీ కోదండపాణి సంగీతం.

0: few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: శుభోదయం మేడం, మంచి పాటలు వినిపిస్తున్నారు, జనరంజనికి ధన్యవాదాలు అంటున్నారు మేదీపట్నం నుండి సిహెచ్ వెంకటస్వామి. ధన్యవాదాలండి.
2: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
1: మీరు వింటున్నారు మీకెంతో ఇష్టమైన జనరంజని, ఓన్లీ ఆకాశవాణి వివిధ భారతిలో. మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 0402324 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరుని జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. తర్వాతి పాటని కోరుతున్న వారు ఎద్దుమాయిలారం నుండి దేవనూరి వీరయ్య యాదమ్మ. వీరు పవిత్రబంధం చిత్రం నుంచి పచ్చబొట్టు చెరిగిపోదులే నారాజా అనే పాటను వినిపించమని కోరుతున్నారు. ఇదే పాటని వినిపిస్తున్నాం ఆదివట్ల కరాడైలో నివసించే గోపి కిషన్ ఉమావతి కోసం. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, ఏదైనా మంచి పాటని మాకోసం వినిపించండి అంటున్నారు పీర్సాదిగూడ నుంచి శ్రీనివాస్ సీకర్. ఆర్జే గారికి నమస్కారం, మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్ రామ్చరణ్. వీరి కోసం పవిత్రబంధం చిత్రం నుంచి ఘంటసాల సుశీల పాడిన పాట. ఆరుద్ర సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు.

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ఇంతవరకు జనరంజని విన్నారు. తిరిగి 8:15 మరిన్ని మంచి పాటలతో మీ ముందుకు వస్తుంది జనరంజని. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15. ఇప్పుడు మీరు వింటారు జనరంజని, శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఉదయం చిరునవ్వులతో, మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పయనిద్దాం, మాటలతో మురిసిపోదాం మన అందరి ఇష్టమైన జనరంజని. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నరసింహారెడ్డి మేడం, ప్రేమావతిపేట రాజేంద్ర నగర్.
0: చెప్పండి సార్, జనరంజని.

0: హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ సార్. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నా పేరు వీరభద్ర, మేడం అంబర్పేట నుంచి మాట్లాడుతా.
0: ఏ పాట విందాం సార్? మరి ఇవాళ జనరంజన్ లో
1: చేయొచ్చు చెప్పు బావ.
0: తప్పకుండా సార్, మీరు అడిగిన పాట వచ్చేసింది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: గుడ్ మార్నింగ్ సార్, ఎవరు, ఎక్కడి నుంచి?
1: నమస్కారం మేడం. నల్గొండ జిల్లా చందనపేట మండలం తీర్చివేళ గ్రామం దమ్మోజ్ వెంకటాచారి మాట్లాడుతున్నాను మేడం.
0: వెంకటాచారి గారు చెప్పండి సార్, వివిధ భారతి ప్రసారాలు రెగ్యులర్ గా వింటూ ఉంటారు, అవునా?
1: అవును మేడం.
0: చెప్పండి సార్, జనరంజన్లో ఏ పాట విందాం ఈరోజు?
1: మొగధీరలో పంచదార బొమ్మ బొమ్మ అని
0: మంచి పాట అడిగారు. మీరు అడిగిన పాట వచ్చేస్తుంది సార్, వింటూనే ఉండండి. వివిధ భారతి కేంద్రం.

0: గుడ్ మార్నింగ్ సార్, ఎవరు, ఎక్కడి నుంచి?
1: పుల్పాటి వెంకటేష్, మహబూబ్నగర్ కి ఫోన్ చేస్తున్నా మేడం.
0: చెప్పండి సార్, ఏ పాట విందాం ఈరోజు?
1: ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య మేడం. మాట అంటే బాణం, ఏ మగువైనా పానం, ఆ ఇద్దరు దేవుళ్ళు ఎత్తిన అవతారం మనం. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే సార్. ఎవరు, ఎక్కడి నుంచి?
1: కరీంనగర్ ఓల్డ్ బజార్, మోతే శ్రీనివాస్.
0: శ్రీనివాస్ గారు, జననిజని వింటూ ఉంటారా అండి?
1: రెగ్యులర్ గా రోజు వింటాం.
0: రోజు వింటారు. మరి ఈ రోజు ఏ పాట విందాం?
1: ఏ విధంగా సినిమాలో నీలాల నింగిలో ఆ పాట.
0: ఓకే సార్, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

పాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంతో హాయిగా అనిపించింది. స్వరాలతోడు ఎప్పుడు మనసుకు హత్తుకునే ఉంటుంది. ఇది మన జనరంజని. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 8:40. మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో తర్వాతి పాటని కోరుతున్న వారు గుడ్ మార్నింగ్ మేడం, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అభేద ఆయిషా, అలాగే గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మాకోసం ఒక మంచి పాటను ప్లే చేసి మా పేర్లు చదవండి అంటున్నారు. అలాగే ప్లీజ్ ఎనీ సాంగ్ అని అంటున్నారు కాచిగూడ నుంచి వీరేందర్ మీనాక్షి. జనరంజనిలో వాగ్దానం సినిమా నుండి వెలుగు చూపవయ్యా అనే పాటను వినిపించమని కోరుతున్నారు ఎంఎం శాస్త్రి, ఉమా, సుగంధి, కార్తీక్. మరి మీకోసం వచ్చేస్తుంది ఆచార్య ఆత్రేయ రచించిన ఈ పాట. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, గానం ఘంటసాల పి సుశీల.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి వివిధ భారతి జనరంజనిలో తరువాత పాట మీకోసం వచ్చేస్తుంది. అంతులేని కథ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. దాశరథి సాహిత్యానికి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించారు. అయితే ఈ పాటని కోరుతున్న వారు వరంగల్ కాశీబుగ్గ నుండి లక్ష్మణ్ రావు అడుప. గుడ్ మార్నింగ్ అండి, ఎనీ సాంగ్ ప్లీజ్ అని అడుగుతున్నారు సఫిల్ గుడా నుండి దుర్గా శారద్. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటను ప్లే చేయండి అంటున్నారు కమల అండ్ సతీష్ హైదరాబాద్ నుంచి. వీరి కోసం ఈ పాట. ఈ పాట వినే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్.

పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎంతట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులు, ఆ అద్భుత వనంలో

లపుల వేగాన వచ్చా.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో తరువాతి పాటని కోరుతున్న వారు ఎవరు అంటే, నిజామాబాద్ నుంచి కూచిన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామానందన్. వీరు మంచి మనుషులు చిత్రం నుంచి ఢమరుకం మ్రోగింది అనే పాటను వినిపించమని కోరుతున్నారు. అయితే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ నిర్మల, శైలజ, సత్యనారాయణ, భవానీ, శాంభవి, శ్రీయాన్, అరుణ్ కోరుతున్నారు. అలాగే ఇప్పుడు వినిపించబోయే పాటని యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్ కోసం కూడా ప్లే

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి వివిధ భారతి జనరంజలో చివరిగా నమస్తే శుభోదయం. జూన్ 6 ప్రముఖ నిర్మాత డి రామానాయుడు గారి జయంతి సందర్భంగా ప్రేమ్నగర్ చిత్రంలో నేను పుట్టాను అనే పాటను వినిపించమని కోరుతున్నారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి NTR నగర్ కాలనీ నుండి భండారు త్రిమూర్తులు గుప్తా గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రిష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. వీరి కోసం ఈ పాట.

ఇదే పాటను చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నుంచి కోరుతున్న శ్రోతల కోసం ప్రసారం చేయడం జరిగింది.

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

सोमवार से शनिवार दिन में 2:30 बजे सिर्फ विविध भारती पर सदा बहार।

0: अब अपने दोस्त कमल शर्मा को दीजिए इजाजत, नमस्कार।
1: आज के फनकार।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ శివారులో కోహెడలో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 179 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 ఏళ్లలో పూర్తి కానుంది. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తప్పుపట్టారు. దేశం ఆర్థిక సునామీ దిశగా వెళుతోందన్న రాహుల్ వాదనలు నిరాధారమని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎబోలా లక్షణాలతో సికింద్రాబాద్లో గాంధీ ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి వైరస్ సోకలేదని నిర్ధారణ అయింది. సుడాన్ నుంచి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి పూణేకి పంపారు వైద్యాధికారులు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇచ్చిన రిపోర్టులో నెగిటివ్ అని తేలింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్లో హైటెక్స్లో నిన్న ప్రారంభమైంది. 3 రోజుల ప్రదర్శన రేపు ముగుస్తుంది. భారత్కు 5వ తరం అత్యాధునిక స్టెల్త్ యుద్ద విమానం Sukhoi-57 అందించేందుకు రష్యా సిద్దంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు. Su-57 ఫైటర్ జెట్ల ఉత్పత్తిలో భారత్ను భాగస్వామి చేసేందుకు సిద్దమే తెలిపారు. ఈ విమానాలు ఇరు దేశాలు ఉమ్మడిగా ఉత్పత్తి చేసేందుకు తమకు అభ్యంతరాలు లేవని పుతిన్ స్పష్టం చేశారు. భారతదేశ మొదటి మహిళా యుద్ద హెలికాప్టర్ పైలట్ మేజర్ అభిలాష బరాక్ ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు స్వీకరించారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చేతుల మీదుగా ఈ అవార్డు ఆమె అందుకున్నారు. నైరుతి రుతుపవనాలు గోవా కర్ణాటకలో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల 2-3 రోజుల్లో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింతగా ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది. శాప్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఈరోజు సాయంత్రం గోవాలో మర్గోవాలో జరగనుంది. ఈ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడతాయి. ఈ 2 జట్లు గ్రూప్ దశలో ఒకేసారి తలపడగా అందులో భారత్ జట్టు 3-0 తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03.
1: మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కా దేశ్ కే సభీ ఎగ్జామ్ వారియర్స్ కే లియే విశేష్ సందేశ్.
2: అగర్ టైమ్ మేనేజ్మెంట్ సీఖ లి ఔర్ సమయ కా ప్రొడక్టివ్ యూజ్ సీఖ లియా తో ఆప్ దేఖియే ఆప్ కభీ భీ ప్రెషర్ నహీ లగేగా, थकान नहीं लगेगी.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్లో 2000 సంవత్సరాల నుండి 2005 సంవత్సరాల మధ్యకాలంలో వచ్చిన పాటలు వింటారు. ఆ సంవత్సరం మధ్యకాలంలో మీకు నచ్చిన పాట ఏదైనా మీరు వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. పాట వివరాలతో పాటు పక్కన మీ పేరుని మాత్రం జత చేసి పంపించండి. ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 8 సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. లైవ్ ఫోనిన్ సమయాలు ఉదయం 7:30 నుండి 8 వరకు, మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, అలాగే మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను మాతో పంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0402324085252, 0402324085853. నెంబర్లు మరొకసారి 0402324085252, 0402324085353.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7 తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్లో ముందుగా మీకోసం వచ్చేస్తుంది బద్రి సినిమా నుండి రమణగోగుల సునీత పాటిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి రమణగోగుల సంగీతం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2000 నుండి 2005 సంవత్సరం వరకు రిలీజ్ అయిన మూవీస్ నుండి మనం సాంగ్స్ వింటున్నాం. ఆ మూవీస్లో మీకు ఏదైనా సాంగ్ బాగా నచ్చి ఉంటే అది మీరు వినాలి అనుకుంటే 0402324082 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము వినిపిస్తాం. ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకు ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్బాయ్, మథీన్బాయ్, షేక్ చంద్, ఫారూక్ ఫుల్, సయ్యద్ ఖలీల్, ముబీన్భాయ్, మహమ్మద్ యాసిన్, మోసా కరీం, షేక్ సలీం. అలాగే మాకోసం ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు సంధ్యారాణి, అశ్వి, ప్రకాష్, అరుణ్ కుమార్, పెద్ద అంబర్పేట్ నుండి గుండు అంబదాస్. మాకు ఒక మంచి పాటని వినిపించండి అని కోరుతున్నారు మోటా నరసింహరావు, సంహిత, హర్షిణి, దీక్షిత్, వర్షిణి. వీరు ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ నుండి మెసేజ్ పంపించారు. వీరి కోసం అన్నయ్య మూవీ నుంచి హరిహరన్ హరిణి పాడిన పాట వేటూరి సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. 2005లో వచ్చిన చిత్రం చక్రం, పాట జగమంత కుటుంబం నాది. ఆ పాటని ప్రసారం చేయమంటున్నారు కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బురి సదానంద్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య. అలాగే గుడ్ మార్నింగ్ ఎవర్ గ్రీన్ హిట్స్, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు జబ్లిక్ పల్లి నుండి చిక్కా చక్రపాణి చందన. అలాగే సాంగ్ ఏదైనా పర్వాలేదు మేడం, మా పేర్లు కూడా చదవండి ప్లీజ్ అంటున్నారు బోధాన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను. వీరి కోసం చక్రం సినిమా నుంచి శ్రీనివాస చక్రవర్తి పాడిన పాట, సీతారామ శాస్త్రి సాహిత్యానికి చక్రి సంగీతం.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం వింటున్నాం 2000 నుండి 2005 సంవత్సరాల మధ్యకాలంలో విడుదలైన మూవీ సాంగ్స్. అయితే ఏదైనా ఒక మంచి పాటని ఎవర్ గ్రీన్లో వినిపించండి అంటున్నారు సీఎం ఆటోనగర్ నుండి, నిజామాబాద్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిఘార్ పర్వీన్, మీనా సత్యం, శారదా సుధీర్, రవి సునీత, శోభ శ్రీధర్. అయితే ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి సాంగ్స్ వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే మాకు కూడా ఒక మంచి పాటను వినిపించండి అని హత్నూరు మండల్ నాగారం నుండి దొడ్ల లావణ్య, దుర్గయ్య, లక్ష్మణ్, జగన్, పద్మ, లోకేశ్వర్, విక్రాంత్, బాబు, లక్ష్మి, దుర్గయ్య కోరుతున్నారు. నమస్తే మేడం, మా పేర్లు తోట శివ, పార్వతి అండ్ మురళీ కృష్ణ, హైదరాబాద్ ఉప్పల్ నుండి కోరుతున్నారు. వీరు ఏమంటున్నారంటే, ఈ ఎండలు తట్టుకోలేకపోతున్నాం, దయచేసి మా కోసం వర్షంలోని నువ్వొస్తానంటే పాట వినిపించండి, కనీసం ఆ పాట విని సేద తీరుతామంటున్నారు. వీరి కోసం వర్షం మూవీ నుండి నువ్వొస్తానంటే అనే పాట వినిపిస్తున్నాం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:32. ఆకాశవాణి ప్రజా ప్రసారాల సేవలు 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 8 సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. లైవ్ ఫోనిన్ సమయాలు 7:30 నుండి 8:00 వరకు, మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, అలాగే మధ్యాహ్నం 2:15 నుండి 3:00 వరకు ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలు మాతో పంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0402324052, 0402324083 నెంబర్లు మరొకసారి 0402324085, 0402324083.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల

సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నేను మీ రోజీ. శుభోదయం, గుడ్ మార్నింగ్, ఆర్జే గారికి నమస్కారం అంటున్నారు. నమస్కారం అండి. అతడు చిత్రంలో అవును నిజం అనే పాటని వినిపించండి అంటున్నారు ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ, మధు, వాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, దమ్మోజ్ వెంకటాచారి చిత్రియాల గ్రామం నుండి వీరు కోరుతున్నారు. వీరి కోసం కూడా ఈ పాట వినిపించడం జరుగుతుంది. అలాగే మీరు వింటున్నారు అని నేను చెప్తుంటే వాళ్ళు మనకి ఎలా ఇస్తున్నారంటే రిప్లై, మేము వింటున్నాము, మాకోసం ఒక పాట వినిపించండి అని అంటున్నారు. కొత్తగూడెం నుంచి రాజేష్ ఖన్నా, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, బిల్లు, వీరి కోసం అతడు మూవీ నుంచి అవును నిజం అనే పాటని కేకే సునీత ఆలపించారు. ఈ పాటని వారి కోసం ప్రసారం చేస్తున్నాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు వింటున్నారు 2000 నుండి 2005 సంవత్సరాల మధ్యకాలంలో విడుదలైన సినిమాల నుండి మంచి మంచి హిట్ సాంగ్స్. అయితే నెక్స్ట్ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో చూసేద్దాం. 2004లో వచ్చిన చిత్రం వెంకి పాట గోంగూర తోటకాడ. ఆ పాటను ప్రసారం చేయమని కోరుతున్న వారు రంగారెడ్డి జిల్లా బండ రావిరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ. గుడ్ మార్నింగ్ అండి. ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి మంచి సాంగ్స్ వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు అంటున్నారు. అలాగే మా గురించి ఒక మంచి సాంగ్ వినిపించండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జిన్నారం నుంచి బిక్షపతి దుర్గయ్య మిత్రబృందం. గుడ్ మార్నింగ్ మేడం, మా పేరు చదవండి అని అడుగుతున్నారు హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంష్, అనిరుద్ధ్, శ్రేయాంష్. వీరి కోసం వెంకీ చిత్రం నుంచి పుష్పవనం కుప్పస్వామి కల్పన పాడిన పాట. సాహితీ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఆకాశవాణితో మీకున్న అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. ఆకాశవాణి ప్రజాప్రసారాల సేవలు 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్8 అంటే సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం పలుకుతుంది. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ ఇన్ సమయాలు ఏంటి అంటే ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, అలాగే మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై అభినందనలు తెలపాలి అంటే మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0402324052, అలాగే 0402324083 అనే నెంబర్కి కూడా మీరు కాల్ చేసి చెప్పుకోవచ్చు. నెంబర్లు మరొకసారి 0402324082, 0402324083.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో 2005లో వచ్చిన ఛత్రపతి మూవీ నుండి గుండుసూది అనే పాటని వినిపించమంటున్నారు. కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మాలక్ష్మి, మాధవి. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, నా కోసం ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు ఎడపల్లి మండలం జానకంపేట నుండి జగన్మోహన్. గుడ్ మార్నింగ్.

స్టేషన్ డైరెక్టర్ గారికి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్, శ్యామల అయాన్ష్, సియోనా నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, అభిజాన్, అవియ మాకోసం ఏదైనా ఒక మంచి పాటను ప్లే చేయండి, ఏదైనా పర్వాలేదు అంటున్నారు. అలాగే అంబాల శ్రీరాముల పల్లె హనుమకొండ జిల్లా నుంచి పద్మశాలి చేనేత సంఘం వారు కోరుతున్నారు. సమ్మయ్య సుదర్శన్, తాటిపాముల ఉపేందర్, దేవేంద్ర శ్రీరాములు, తాటిపాముల మల్లేశం గడ్డం సాంబయ్య, దాసి మల్లేశం కొల్లిపాక, మిన్ను చింతకింది శ్రీను, ఇప్పులపల్లి శ్రీను, గంగాధర్ రమేష్, అలాగే రవీందర్ స్వరూప, వీరందరూ ఏదైనా ఒక మంచి పాటని వినిపించమని కోరుతున్నారు. ఛత్రపతి సినిమా నుండి ఎంఎం కీరవాణి సునీత ఆలపించిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా వినబోతున్నారు జయం చిత్రం నుంచి తేజ ఆర్పి ఉషా పాడిన పాట, కులశేఖర్ సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం. ఈ పాటని కోరుతున్న వారు విష్ణు యాదవ్, సునీల్ రాజ్ కుమార్ ఎయిర్పోర్ట్ బేగంపేట నుంచి. ఇదే పాటని ప్లే చేయడం జరుగుతుంది. నందిపేట్ ఫ్రమ్ వెంకటేష్. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు దుర్గాదేవి ఫ్రమ్ గుడ్లనర్వ. వీరి కోసం ప్రసారం చేయడం జరుగుతుంది.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ శివారులో కోహెడలో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మించనున్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపుపై బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం భూముల ధరలు అమాంతం పెంచి సామాన్యుల సొంతింటికడ దూరం చేస్తోందని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తన తాత్కాలిక సభ్యత్వాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తూ జమ్మూ కశ్మీర్ గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మండలి వార్షిక నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడిన భారత్ ప్రతినిధి పి హరీష్ భద్రతా మండలిలో పాకిస్తాన్ తన బాధ్యతలు గుర్తించాలన్నారు. హర్ముజ్ జలసంధిలో నౌక రవాణాను అడ్డుకునేందుకు యత్నించిన 4 ఇరాన్ డ్రోన్లను అమెరికా దళాలు కూల్చేశాయి. ఆ తర్వాత జలసంధి సమీపంలో గోరుక్ కేష్ ద్వీపంలో ఇరాన్ తీరప్రాంత నిఘా రాడార్ కేంద్రాలపై దాడి చేశాయి. ఇరాన్ యుద్దంతో లక్షలాది మంది ఆకలితో అలమటించవచ్చని ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ హెచ్చరించింది. అధిక ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా ఆహార అభద్రత తీవ్రతరమవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. సోమాలియాలో అదనంగా 25 లక్షల మంది, ఆఫ్ఘనిస్తాన్లో 23 లక్షల మంది ప్రజలు ఆహార అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించింది. ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ తనతో ముఖాముఖి చర్చల కోసం చేసిన విజ్ఞప్తిని రష్యా అధ్యక్షుడు పుతిన్ తోసిపుచ్చారు. ముందుగా నిపుణులు, అధికారుల స్థాయిలో చర్చలు జరిగి ఒప్పందాలు కుదిరితేనే జెలెన్స్కీతో భేటీ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. చెస్లో భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరో ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీ టైటిల్ గెలిచారు. టోర్నమెంట్ చివరి రౌండ్లో ప్రజ్ఞానంద జర్మనీ క్రీడాకారుడు విన్సెంట్ కేమర్పై విజయం సాధించారు. ఆ టైటిల్ కైవసం చేసుకున్న తొలి భారత ప్లేయర్గా 20 ఏళ్ల ప్రజ్ఞానంద ఘనత సాధించారు. శాప్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఈరోజు సాయంత్రం గోవాలో మర్గోవాలో జరగనుంది. ఈ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడతాయి. ఈ రెండు జట్లు గ్రూప్ దశలో ఒకేసారి తలపడగా అందులో భారత్ జట్టు 3-0 విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెడ్స్ పై. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 11:04 దాటి అలా అలా ముందుకు సాగుతోంది. మరి కాసేపట్లో వింటారు గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. స్టూడియో క్లాక్ లో సమయం 11:06 అవుతోంది. మీరు వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. మరి ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? కొందరికి సినిమా అంటే ఇష్టం, కొందరికి సినిమా అంటే పిచ్చి, కొందరికి సినిమా అంటే ప్రాణం. కానీ ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్న వ్యక్తికి సినిమానే జీవితం, సినిమానే సర్వస్వం. భారతదేశంలో కరెన్సీ నోటు మీద ఎన్ని భాషలున్నాయో అన్ని భాషల్లోనూ సినిమాలు తీయాలన్నదే ఆయన సంకల్పం. ఒకటి రెండు భాషలు తప్ప అన్ని భాషల్లోనూ చిత్రాలు నిర్మించారాయన. స్వచ్ఛమైన తేట తెలుగు చిత్రాల నిర్మాత. ఆయన రాకతో తెలుగు సినిమా తీరుమారింది, కథకు ఊపిరొచ్చింది, దర్శకత్వానికి జీవం వచ్చింది, నిర్మాతకి అర్థం మారింది, ప్రేక్షకుడికి మంచి సినిమా చూశాం అన్న అనుభూతిని మిగిల్చింది. అందుకే సినిమా మీద ఆయనకున్న అపార ప్రేమ శతాధిక చిత్రాలు నిర్మించేలా చేసింది, ఒక స్టూడియోకి అధినేతను కూడా చేసింది, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి చేర్చింది. ఈరోజు ఆ మూవీ మొఘల్ జయంతి సందర్భంగా గుర్తుకొస్తున్నాయిలో ఆయన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన నిర్మించిన మొదటి సినిమాలోని పాటను వినిపిస్తాను. ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉండాలి. గుర్తుపట్టండి, నాకు వాట్సాప్ ద్వారా మీరు ఆయన ఎవరో కూడా పంపించండి. చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్గా గుర్తుపడతారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ పవన్తో.

0: ఈ పాటలో చెప్పినట్టుగా తెలిసిందిలే తెలిసిందిలే, ఆ పేరు మాకు తెలిసిందిలే అంటూ చాలామంది శ్రోతలు కరెక్ట్గా పంపించారు. మూవీ మొఘల్ అనగానే తప్పకుండా గుర్తొచ్చే పేరు అది. ఎవరు మర్చిపోగలరు చెప్పండి ఆయన్ని? మూవీ మొఘల్ మనకు ఒక్కరే, ఆయన ఎవరు మరి కాసేపట్లో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
5: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: పదకొండు గంటల 12 నిమిషాలు దాటి సమయం అలా అలా ముందుకు సాగుతోంది. మీరు వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. మూవీ మొఘల్ జయంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం అనుకున్నాం కదా. ఎస్, ఆయనే దగ్గుబాటి రామానాయుడు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత. అందరి నిర్మాతల్లా కాకుండా మన రామానాయుడు గారు ఎందుకంత స్పెషల్, ఆయనకే ఎందుకంత గుర్తింపు? నిర్మాత అనగానే వెంటనే ఠక్కున గుర్తొచ్చే పేరు రామానాయుడు గారు. మరి ఎందుకు ఆయనకు అంత గుర్తింపు వచ్చిందంటే, కథను నమ్ముకున్న వారికి తిరుగులేదు సినిమా ఇండస్ట్రీలో, కృషిని నమ్ముకున్న వారికి ఎదురే లేదు జీవితంలో. అదే మన నాయుడు గారి సక్సెస్ ఫార్ములా. మరి ఈరోజు ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన నిర్మించిన చిత్రాల్లోని పాటలు వింటూ ఆనందిద్దాం. ఆ వీణుల విందైన సంగీతాన్ని ఆస్వాదిద్దాం.
5: గుర్తుకొస్తున్నాయి.

0: जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: మా ప్రియమైన శ్రోతలందరికీ ముఖ్య గమనిక, ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్8 అంటే ఈ సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరినీ ఆహ్వానిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాల్ని మాతో పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ ఇన్ సమయాల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను కూడా మాతో పంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లను కూడా జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. 040 STD కోడ్ జత చేయండి, 2324085252. మరొక నెంబరు 040 2324085853. జూన్8 ఆ 3 సమయాల్లో ఆకాశవాణి శబ్ద తరంగాలపై మీ గొంతును కూడా వినిపించండి. ఆకాశవాణి 90 సంవత్సరాల సంబురంలో మీరు కూడా ప్రత్యక్షంగా పాల్గొనండి.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: స్టూడియో క్లాక్ లో సమయం 11:21 దాటింది. రామానాయుడు గారి జయంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చిన సినిమాల్లోని అద్భుతమైన పాటలు వింటూ ఆనందిస్తున్నాం కదా. మరి రామానాయుడు గారు అంటేనే వెంటనే గుర్తొచ్చే పేరు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్. 137 చిత్రాలు, పెద్ద స్టూడియో, 100 మంది వర్కర్లు. ఇవి మాత్రమే కాదు, ఇవన్నీ తెరపై కనిపించేవే. అయితే 50 ఏళ్లలో ఎంతోమంది ప్రొడ్యూసర్లు వచ్చారు వెళ్లారు, కానీ నిలకడగా ఉండగలిగిన వారిలో రామానాయుడు గారు ఒకరు. ఆయనలాగా అలుపు సొలుపు అనేది లేకుండా ప్రయాణం చేసిన వారిలాగా మరెవ్వరూ లేరు అనడంలో కూడా అతిశయోక్తి లేనేలేదు. ఈ రికార్డ్ని ఎవరూ బ్రేక్ కూడా చేయలేరేమో. అన్ని సినిమాలు తీయడం అంటే మాటలు కాదు కదా. 1963 ప్రారంభమైన NTR రాముడు భీముడు సినిమా రామానాయుడు గారి తొలి ప్రయత్నం. అందుకన్నా ముందు ఆయన అనురాగం అనే సినిమాలో పార్ట్నర్గా చేరారు. ఇందులో నిర్మాతగా పేరు వేయకున్నా ప్రొడక్షన్ అంతా ఆయన దగ్గరుండి చూసుకున్నారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది, రామానాయుడు గారికి 1 రూపాయి కూడా లాభం రాలేదు. అయితే ఈ నష్టం కన్నా ఆయన చాలా బాధించింది మాత్రం బంధువుల, సన్నిహితుల సూటిపోటి మాటలు. మనకెందుకొచ్చిన సినిమాలు రా అని బంధువులు వెనక్కి లాగాలని చూశారు, అయినా నాయుడు గారు వెనకడుగు వేయలేదు. తల వంచిన చోటే ఎత్తుకుని చూపిస్తా అని ప్రతిజ్ఞ చేశారు. రాముడు భీముడు తర్వాత, ప్రేమ్ నగర్ సినిమా తర్వాత ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు, శిఖరమంత ఎత్తుకెదిగారు. దట్ ఈజ్ రామానాయుడు గారు. మాట్లాడుకుందాం ఇంకా గుర్తుకొస్తున్నాయిలో రామానాయుడు గారి సినీ ప్రయాణం గురించి. అందుకన్నా ముందు ప్రేమ్ నగర్ సినిమా నుంచి ఒక మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

రామనాయుడు గారు నిర్మించిన ఇంద్రుడు చంద్రుడు సినిమా నుంచి రాజాగారి కంపోజిషన్లో వేటూరు గారు సాహిత్యానికి, బాలుగారు జానకి గారు పాడిన పాట విన్నాం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి.

0: ఎఫ్బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: अगर टाइम मैनेजमेंट सीख लिए और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: गुर्तुकुस्तुनाई गो रेट्रो विद आकाशवाणी तेलुगु.
4: లెవెన్ 35 అవుతోంది. స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. గుర్తుకొస్తున్నాయిలో డాక్టర్ డి రామానాయుడు గారి జయంతి సందర్భంగా ఆయన సినీ జర్నీ గురించి గుర్తు చేసుకుంటున్నాం. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలోని వండర్ఫుల్ సాంగ్స్ వింటున్నాం కదా. రామానాయుడు గారు 1936 జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో పుట్టారు. మూవీ మొఘల్గా ఎదిగిన నాయుడు గారి సినీ కెరీర్ ఏమీ పూలపాన్పు కాదు. ఆయన ప్రారంభం కెరీర్ ప్రారంభమైనప్పుడు అపశకునాలు, అనుమానపు చూపుల మధ్య మొదలైంది. ఎందుకంటే ఎంతోమంది రిజెక్ట్ చేసి మూలన పడేసిన కథకి దుమ్ము దులిపారు రామానాయుడు గారు. యాక్చువల్గా మీకు ఒక విషయం తెలుసా, అసలు రామానాయుడు గారు హీరోగా ట్రై చేద్దామని ఇండస్ట్రీకి వచ్చారంట. అయితే ఆయన పుట్టింది రీజనబుల్లీ రిచ్ ఫ్యామిలీలోనే. చిన్నప్పటి నుంచి పెద్ద కష్టాలు లేవు. యాజ్ యూజువల్గా చిన్నప్పుడు సినిమా పిచ్చున్న వాళ్ళకి చదువు అబ్బదు అంటారు కదా. అలాగే నాయుడు గారు కూడా అత్యవసర మార్కులతోనే పాస్ అయ్యారు, వెంటనే మెడ్రాస్ చేరుకున్నారు. అయితే ఆ బ్లడ్లోనే ఉంది బిజినెస్ అన్నది. సో ఆయన సక్సెస్ కాకపోవడంతో ప్రొడక్షన్ సైడ్ మళ్ళారు. తర్వాత రాముడు భీముడు సినిమాని ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో ప్రొడ్యూస్ చేశారు. సినిమా సూపర్ హిట్ అయింది. అలా ఫస్ట్ సక్సెస్తో సమాధానం చెప్పారు నాయుడు గారు. తర్వాత మళ్ళీ ఫ్లాపులు లాసులు రామానాయుడు గారికి సవాల్ విసిరాయి. 6 ఏళ్లలో 12 లక్షల రూపాయలు పోయాయి. అంటే 60స్లో 12 లక్షలు అంటే చాలా చాలా చాలా పెద్ద అమౌంట్ అది. అదే ఇంకొకరైతే మాత్రం మూటాముళ్ళ సర్దుకుని వెళ్ళిపోయేవారు, మనకెందుకు వచ్చిన సినిమాలరా బాబు ఇవని. కానీ అక్కడ ఉన్నది ఎవరు, రామానాయుడు గారు. ఆయన జగమొండి సక్సెస్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడం కాదు, నష్టం వచ్చినప్పుడు కూడా ధైర్యంగా నిలబడగలిగే మనోనిబ్బరం రామానాయుడు గారిది. మరి తర్వాత ఆయన సినీ జర్నీ ఎలా కొనసాగింది, మూవీ మొఘల్ స్థానంలో ఆయన ఎలా కూర్చోబెట్టింది మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయో. అంతకన్నా ముందు సోగ్గాడు సినిమాలోంచి మంచి పాట వస్తుంది. స్టే ట్యూన్డ్.
5: కొండలవాడ వెంకటేశ ఒరయో ఎంత పని చేశా.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
3: గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.
4: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే పవన్తో. 11:42 స్టూడియో క్లాక్లో డాక్టర్ జి రామానాయుడు గారి సినీ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ వారి జయంతి సందర్భంగా. అయితే రూపాయలున్నంత మాత్రాన రూపాయి నోటు మీద ఉన్న అన్ని భాషల్లోనూ సినిమా తీయాలని రూల్ ఉందా చెప్పండి? ఎంత గొప్ప ఎయిమ్ ఉంటే తప్ప అలాంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు చెప్పండి? అలా తీయాలి అంటే దమ్ముండాలి, ధైర్యం ఉండాలి, సినిమాను ప్రేమించాలి, సినిమానే శ్వాసించాలి, ఆరాధించాలి, అనుక్షణం నిరంతరం దాని గురించే తపించాలి, ఆలోచన అంతా సినిమానే అయి ఉండాలి. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే 24 క్రాఫ్ట్స్ ఒకరి వైపే చూపిస్తాయి, ఒకరి గురించే చెప్తాయి. ఆయనే డాక్టర్ డి రామానాయుడు. అలాగే భారతదేశంలో ఏ భాషను అడిగినా ఆయన సినిమా గురించి ఖచ్చితంగా మాట్లాడుతుంది. అందుకే సినిమా చరిత్రలో కొన్ని మైల్ స్టోన్స్ ని సెట్ చేశారు రామానాయుడు గారు, అలా ట్రెండ్ సెట్టర్ కూడా అయ్యారు. సినిమా అంతా మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వక ముందే రామానాయుడు స్టూడియోస్లో రీరికార్డింగ్ సదుపాయాన్ని హైదరాబాద్లో ముందుగా టేబుల్ చేసింది మన రామానాయుడు గారే ఆయన స్టూడియోస్లోనే. ఇంకా మాట్లాడుకుందాం, ఆయన నిర్మించిన ఒక అద్భుతమైన సినిమా ఉంది, ఫ్యామిలీ సినిమాస్ కూడా చాలా పెట్టింది పేరు. అలాగే 94లో వచ్చిన తోడి కోడళ్ళు అనే సినిమాలో రాజ్ కోటి గారి కంపోజ్ చేసిన ఒక వండర్ఫుల్ సాంగ్ వినిపిస్తాను, స్టే ట్యూన్డ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
2: ఫిట్నెస్ కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7 సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: 11:51 స్టూడియో క్లాక్ లో టైం. గుర్తుకొస్తున్నాయిలో రామానాయుడు గారి సినీ ప్రస్థానం గురించి గుర్తు చేసుకుంటున్నాం ఆయన జయంతి సందర్భంగా. రామానాయుడు గారు ప్రేమ్ నగర్ సినిమా నిర్మించిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాను కదా. అయితే అడపాదడపా ఫ్లాప్స్ కూడా పలకరించాయి. ఆయన వరుస హిట్లు సినిమాలు ఏమి తీయలేదు, బట్ స్టేబుల్గా నిలదొక్కున్నారు ఆయన సినీ ఇండస్ట్రీలో. అది తర్వాత ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ధైర్యంగా నిలబడ్డారు, అందుకే మూవీ మొగలు అవ్వగలిగారు. తర్వాత వచ్చిన హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఏవి ఆయన తలకెక్కించుకోలేదు. వచ్చిన డబ్బుని మళ్ళీ తిరిగి సినిమాల్లోనే పెట్టి ద గ్రేట్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. రికార్డులు క్రియేట్ చేశాయి ఆయన తీసిన సినిమాలు. రాముడు, భీముడు, సోగ్గాడు, జీవన తరంగాలు, సెక్రటరీ, ఆహాన పెళ్ళంట, బొబ్బిల్ రాజా, దేవత, కథానాయకుడు, కూలి నెంబర్ 1, ఇంద్రుడు, చంద్రుడు, తాజ్ మహల్, ప్రేమ ఖైదీ, ప్రేమించుకుందాంరా, కలిసుందాంరా, ప్రేమించు, గణేష్, ప్రేయస్ రావే, బెండప్పారావు ఆర్ఎంపి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు ఎంతకీ తరగదు. ఆయన పెద్ద కొడుకు సురేష్ బాబు గారు నిర్మాతగా ఆయన లెగసీని కంటిన్యూ చేస్తుంటే చిన్న కొడుకు వెంకటేష్ దాదాపు 90కి పైగా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి టాలీవుడ్లో ద గ్రేట్ హీరోగా నిరూపించుకున్నారు. అలాగే వండర్ఫుల్ పర్ఫార్మర్గా కూడా నిరూపించుకున్నారు. ఇంకా మంచి యాక్టర్గా కొనసాగుతున్నారు.

0: పరిపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: సెవెన్ అవుతోంది. ఇక రామానాయుడు గారి గురించి మనం ముక్తాయింపు ఇవ్వాల్సి వస్తే, రామానాయుడు గారు అడపాదడపా నటుడుగా కూడా వెండితెర మీద కనబడ్డారు. తనలో ఉన్న నటుడిని సాటిస్ఫై చేసుకున్నారు. జీవితాన్ని కాచి వాడపోసిన వాళ్ళు విజేతలుగా మిగులుతారు, కానీ సినిమాను కాచి వాడపోసిన వాళ్ళు మూవీ మొఘల్గా నిలిచిపోతారు. ఆ ఖ్యాతి కేవలం రామానాయుడు గారికే దక్కింది. వ్యక్తిగా ప్రయాణం మొదలుపెట్టి వ్యవస్థగా మారడం అంటే అంత సులభం కాదు. అందుకే తెలుగు సినిమా పుస్తకం ఒక ప్రత్యేక అధ్యాయం ఆయన సొంతం తెలుగు సినిమా పుస్తకంలో. ఇక ఆయన్ను వరించిన అవార్డుల విషయానికి వస్తే, 2013లో పద్మభూషణ్, 2010లో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2003లో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు, ఇక ఉత్తమ చిత్రాలకు ఫిలింఫేర్లు, నందులు, జాతీయ పురస్కారాలు కూడా ఎన్నో ఎన్నెన్నో. ఆయన మన మధ్య లేకున్నా ఆయన తీసిన సినిమాలు నిత్యం మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. ఇది రామానాయుడు గారి జయంతి సందర్భంగా గుర్తుకొస్తున్నాయి.

0: ఆకాశ్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12 గంటలుగా వస్తోంది. ఇప్పుడు వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 12:05. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి వింటారు.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324085. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 12:08 అవుతోంది స్టూడియో క్లాక్ లో కరెక్ట్గా టైం. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి టైంతో పరిగెడుతూ ఉంటాం. ఇప్పుడు ఎలాగైతే టైం పరిగెడుతుందో అప్పుడే గంట గడిచిపోయిందా అనిపిస్తోంది నాకు. అంత ఫాస్ట్గా పరిగెడుతోంది అనమాట. ఏదో తెలియని టెన్షన్తో లైఫ్ గడిపేస్తూ ఉంటాం కదా. సాయంత్రం అయ్యేసరికి అబ్బా ఇవాళ కూడా పని అవ్వలేదే అని ఫీల్ అవుతూ ఉంటాం. మన లైఫ్ని కొంచెం స్మార్ట్గా ఇంకొంచెం కూల్గా మార్చుకోవడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవాళ మనం మాట్లాడుకుందాం. 1:10 వరకు వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్.

0: దడా సినిమా నుంచి సాంగ్ విన్నారు జస్ప్రీత్ జాజ్ సుచిత్ర పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు

0: ప్రధానంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర మా ప్రియమైన శ్రోతలందరికీ ముఖ్య గమనిక. ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్8 సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరినీ ఆహ్వానిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ ఇన్ సమయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, 7:30 నుంచి 8 గంటల మధ్యలో, తర్వాత 12:40 నుంచి 1:10 వరకు, మళ్ళీ 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ ప్రయాణాన్ని, మీ మధుర జ్ఞాపకాలని, ప్రతిరోజు రేడియోతో మీకున్న అనుబంధాన్ని, అలాగే మన ఆకాశవాణి 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలు మాతో పంచుకోండి. సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324 0852, అలాగే మరొక నెంబరు 040 2324 0853. నేరుగా మాకు ఫోన్ చేయండి, మీ అనుభవాలను పంచుకోండి, శబ్ద తరంగాలపై మీ గొంతును వినండి, ఆకాశవాణిని ఆశీర్వదించండి. గమనిక విన్నారు.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ట్వెల్వ్ 17 అవుతోంది స్టూడియో క్లాక్ లో. నేను ఆర్జే పవన్, చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఇవాళ మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి, అలాగే టైం మేనేజ్మెంట్ గురించి, కంపారిజన్ హ్యాబిట్స్ గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. మన లైఫ్ని స్మార్ట్గా, కూల్గా మార్చుకోవడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తానన్నాను కదా. అయితే ఎంత పెద్ద సమస్యనైనా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో, ఏదాగినా టైం ఆగదు, పరిగెత్తే కాలంతో పాటు మనం కూడా స్మార్ట్గా ఎలా అడుగు వేయాలి, పక్క వాళ్లతో మనల్ని మనం పోల్చుకోకుండా మనలోని బెస్ట్ వెర్షన్ని ఎలా బయటికి తీయాలి, అలాగే మంచి అలవాట్లను పెంపొందించుకొని చిన్న చిన్న మార్పులతో మన ఫ్యూచర్ని ఎలా మార్చుకోవచ్చు వంటి అమూల్యమైనటువంటి జీవన సూత్రాల గురించి ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. మరి అవేంటో తెలుసుకోవాలంటే మీరేం చేయాలి? వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడిన ఈ పాట వినయ విధేయ రామ సినిమాలోది. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: స్టూడియో క్లాక్ లో చైతన్య స్ఫూర్తిలో టైం మేనేజ్మెంట్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అండ్ కంపారిజన్, ఇవి మూడు లైఫ్లో అధిగమిస్తే బ్యూటిఫుల్ లైఫ్ మన సొంతం అవుతుంది. ఎందుకంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కాబట్టి. అయితే సమస్య ఎక్కడ మొదలైందో ఫస్ట్ ఆలోచించాలి. దానికి అసలు బేస్ ఏంటి, మూల కారణం ఏంటి అని తెలుసుకోవాలి. అవి రెండు తెలిస్తే పరిష్కారం దొరికినట్లే. పెద్ద సమస్య అని చూసి భయపడకుండా దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా విడగొట్టి ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. అలాగే ఒకే దారిలో కాకుండా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇఫ్ అండ్ ఇఫ్ నాట్స్, ఇంకోలా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాలి. ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకోవాలి. ఫస్ట్ అసలు వెంటనే రంగంలోకి

దూకకుండా మనం ప్రీ వర్క్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అంటాం కదా మనం టెక్నికల్ పరిభాషలో, అలాగ కూర్చుని ఆలోచించి ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒకసారి బేరీజ్ వేసుకుని సమస్యని అన్నింటినీ విశ్లేషించుకున్న తర్వాత ఆలస్యం చేయకుండా ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుని అమలుపరచడం ద్వారా ప్రాబ్లం సాల్వింగ్ సులువు అవుతుందనే విషయాన్ని మనం ముందు అర్థం చేసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఉండేది 24 గంటలే కదా, అంబానీకి ఉండేది 24 గంటలే, అలాగే వేరే ఒక పూట గడవని వ్యక్తికి ఉండేది కూడా అదే 24 గంటలు. కానీ కొందరు మాత్రం ఆ సమయంలో కొండంత పనిని పూర్తి చేస్తారు, మరికొందరు ఏం చేస్తారు, అరే అప్పుడే సాయంత్రం అయిపోయిందా అంటారు. తేడా ఎక్కడుందంటే పని చేయడంలో కాదు, సమయాన్ని మేనేజ్ చేయడంలో. అవును, టైం అనేది ఎవ్వరి కోసం ఆగదని నేను చెప్పాను కదా, కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే దానికన్నా మించినటువంటి సక్సెస్ ఇంకోటి ఉండదు. టైం కోసం మనం పనిచేస్తే అది మన కోసం పనిచేస్తుంది. మన చేతిలో ఉన్న కాలాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో కొన్ని సింపుల్ టిప్స్ గురించి కూడా మనం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు పివిఎన్ఎస్ రోహిత్ సత్యయామిని పాడిన కీరవాణి గారి కాంబినేషన్లో కొండపొలం సినిమా నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వినేద్దామా? స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ మహే ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఈరోజు జరిగే పురుషుల U18 ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. నిన్న సాయంత్రం దామన్లో 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులు ప్రారంభించిన తర్వాత ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ది, పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
1: భారత్ 7.7% కి గ్రోత్ రేట్ హాసిల్ కియర్ పిఛలా క్వార్టర్ జో 31 మార్చ్ కో ఖత్మ హువా ఉస్మే భీ భారత్ కి గ్రోత్ 7.8% రహీ హై ఔర్ యే దునియా మే తేజ్ గతి సే ఆగే బడ్నే వాలీ బడీ ఇకానమీ హై.
0: అంతకుముందు సూరత్లో 18,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, భారతదేశపు మొత్తం 250 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ఒక్క గుజరాత్ నుంచే 50 గిగావాట్ల సహకారం అందుతోందని గుర్తు చేశారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆత్మగౌరవం, సుపరిపాలన, దేశరక్షణ అనే ఆదర్శాలతో పాలనా వ్యవస్థ నిర్మించారని, ఇది భారతీయ ప్రజానీకంలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కొనియాడారు. స్వరాజ్యం, స్వసంస్కృతి, స్వధర్మాల పట్ల ఆయనకున్న అచంచల అంకితభావం, ధైర్యసాహసాలే బాల శివాజీని ఛత్రపతిగా మార్చాయని సోషల్ మీడియా వేదికగా హోంమంత్రి పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ చిన్న వయసులో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ప్రతిజ్ఞ చేసి మొఘలులకు సవాల్ విసిరారని గుర్తు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం నేటికీ కోట్లాది మంది యువకుల్లో దేశభక్తిని, సాంస్కృతిక గర్వాన్ని నింపుతూ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉందని అమిత్ షా చెప్పారు. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని, సమతుల్య ఎరువుల వినియోగాన్ని ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలో మార్చిందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. భూమిని సారవంతం చేయటం, సమతుల్య ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించటం, స్థిరమైన వ్యవసాయ పద్దతులు పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రచారం ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17,800కు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దాదాపుగా 6,98,000 మంది రైతులు చేరువయ్యాయని, దీనితోపాటుగా సుమారు 3,700 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొన్న వారికి సమతుల్య ఎరువుల వినియోగం, భూమి ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులపై సమాచారం అందించామని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్దతులపై అవగాహన కల్పించేందుకు 8,850కి పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర మాధ్యమిక విద్యాబోర్డ్ మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని June 7 వరకు పొడిగించింది. విద్యార్థులు రేపు అర్ధరాత్రి వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చని బోర్డు సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విద్యార్థులకు దరఖాస్తు

0: ప్రక్రియను పూర్తి చేసేందుకు అదనపు సమయం కల్పించేందుకు వారి ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సీబీఎస్ఈ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తన తాత్కాలిక సభ్యత్వాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తూ జమ్మూ కాశ్మీర్ గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేయాలని చూస్తోందని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మండలి వార్షిక నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడిన భారత ప్రతినిధి పి హరీష్ భద్రతా మండలిలో పాకిస్తాన్ తన బాధ్యతలను గుర్తించాలని తెలిపారు.
1: I'd like to remind Pakistan that being a member of the UN Security Council is a huge responsibility. It's not a forum for peddling biased and false narratives. I'd like to make it loud and clear. Jammu and Kashmir was, is and will always remain an integral and inalienable part of India. Any assertions to the contrary are baseless, devoid of and inconsistent with historical facts. Empty rhetoric and hollow claims by Pakistan would not change this fundamental reality. In the interest of time or the wider UN membership, I would not delve any further into this.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిమ్స్టెక్ దినోత్సవం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. బంగాళాఖాతం ప్రాంతంలో సంయుక్త శ్రేయస్సు, అనుసంధానం, స్థితిస్థాపకత బిమ్స్టెక్ పెంపొందిస్తుందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పరస్పర సహకార స్ఫూర్తితో సభ్య దేశాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. బంగాళాఖాత తీర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సహకారం పెంపొందించడమే లక్ష్యంగా బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ అనే ఈ ప్రాంతీయ సంస్థ ఏర్పాటైందన్నారు. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టే పెట్టుబడుల నిబంధనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించింది. సవరించిన నిబంధనల ప్రకారం జనరల్ రూట్ ద్వారా పెట్టుబడి పెట్టే ఎఫ్పీఐలకు కొన్ని పరిమితులు తొలగించడం వల్ల మరింత సులభమవుతుంది. అలాగే ప్రభుత్వ రాష్ట ప్రభుత్వ సెక్యూరిటీల కోసం ప్రస్తుతమున్న జనరల్ లాంగ్ టర్మ్ పెట్టుబడి విభాగాలు ఆర్బీఐ విలీనం చేస్తుంది. సవరించిన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకొచ్చాయి. భారత్ అమెరికా ఆర్మీ టు ఆర్మీ స్టాఫ్ టాక్స్ 29వ సదస్సు హవాయిలో జరిగింది. దీనికి భారత సైన్యానికి చెందిన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, యుఎస్ ఆర్మీ పసిఫిక్ డిప్యూటీ కమాండింగ్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ జోయెల్ ఓవెల్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఉమ్మడి భద్రతా ప్రయోజనాలకు మద్దతుగా ద్వైపాక్షిక రక్షణ సహకారం బలోపేతం చేయడం, పరస్పర కార్యాచరణ మెరుగుపరచడం, వృత్తిపరమైన మార్పిడి విస్తరించడం, సైనిక సహకారం మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై ఈ చర్చలు సాగాయి. ఇరు దేశాల సైన్యాల మధ్య జరుగుతున్న భాగస్వామ్య పరిధిని ఇరుపక్షాలు అభినందించాయి. తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిన్న హైదరాబాద్లో హైటెక్స్లో థ్రెడ్ పోచంపల్లి చేనేత ప్రదర్శన ప్రారంభించింది. ఈ ప్రదర్శన వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కత్ చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. 2003లో లభించిన భౌగోళిక గుర్తింపు ఇక్కడి నేత కార్మికుల నైపుణ్యానికి నిదర్శనమన్నారు. గత 2.5 ఏళ్లలో చేనేత రంగం అభివృద్ది కోసం ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ నేత కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నేత నెలకు ఆధునిక డిజైన్లు, సరికొత్త సాంకేతిక శిక్షణ అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఒక అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరలు నేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన పోచంపల్లి నేత కార్మికులు ప్రశంసించారు. ఈ ప్రతిభ ఈ పట్టణానికి సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అనే పేరు తెచ్చిపెట్టిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపుగా 12,000 మంది చేనేత కార్మికులు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేత కార్మికులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒక చేనేత ఉత్పత్తిని కొనడం అంటే ఒక కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడ్డమేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు జనసేన పార్టీ అభ్యర్థిగా లింగ్వినేని రమేష్ను ఆ పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. రమేష్ ఈరోజు తన నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. 2015 నుంచి జనసేన పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. ఈరోజు కేరళ మాహే ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈరోజు ఈశాన్య భారతదేశం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, రాయలసీమ అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జపాన్లో ఈరోజు జరిగే పురుషుల అండర్ 19 ఆసియా కప్ హాకీ ఫైనల్

మ్యాచ్లు భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 ప్రారంభమవుతుంది. నిన్న జరిగిన 2వ సెమీఫైనల్లో భారత్ 5-3 తేడాతో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావ్ అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
4: చైతన్య స్ఫూర్తిలో ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే టైం మేనేజ్మెంట్, కంపారిజన్ హ్యాబిట్స్, వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. మన లైఫ్లో వేటిని ఎలా అధిగమించాలి, వేటికి ఎంత సమయం కేటాయించాలి, అనవసరంగా విషయాల్ని కాంప్లికేట్ చేసుకోకుండా సింపుల్గా ఎట్లా పరిష్కరించుకోవచ్చు, వాటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఉదయాన్నే లేదా ముందు రోజు రాత్రే ఆ రోజు చేయాల్సిన పనులన్నీ ఒక పేపర్ మీద రాసుకోవాలి. మీ మైండ్ని రిలాక్స్గా ఉంచుతుంది. అంటే మీకు ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది మీ ముందు, మీరేం చేయాలి ఆ రోజు అన్నది. కాబట్టి సగం టెన్షన్ తగ్గిపోతుందంట అలా చేయడం వల్ల. ఏది అత్యవసరం, ఏది ముఖ్యం అనేది సెగ్రిగేట్ చేసుకుని, విభజించుకుని ముఖ్యమైన పనులను మొదట పూర్తి చేయాలి. ఒకేసారి 2-3 పనులు పెట్టేసుకుని ఏది చేయాలి, అది చేయాలి, ఇచ్చేయాలి, ఇచ్చేయాలి, అది చేయాలి అనుకుంటూ కన్ఫ్యూజన్లో ఆ మొత్తం కలగా పులగం చేసేసుకుని ఇంకొంచెం ఇబ్బందిని ఎత్తి తెచ్చి పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఒకే పని ఒకే టైంలో చేయాలి, అలా అన్నీ కలిపి చేయకుండా. ఏది సవ్యంగా అవ్వదు కదా అలా చేస్తే. ఒక సమయంలో ఒకే పని మీద ఫోకస్ చేయాలి. మనల్ని మనం క్రమశిక్షణలో ఉంచుకోవడం, వేసుకున్న ప్లాన్కి అనుగుణంగా పనులను పూర్తి చేసుకోవడంలోనే సద్వినియోగ విజయం దాగి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. అలాగే మన లైఫ్లో మనకి తెలియకుండానే మనం చేసే అతి పెద్ద తప్పేంటో తెలుసా? చెప్తాను మరి కాసేపట్లో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పడి పడి లేచే మనసు సినిమా నుంచి పాట విన్నారు. విశాల్ చంద్రశేఖర్ కంపోజిషన్లో, కృష్ణకాంత్ సాహిత్యం, అర్మాన్ మాలిక్ సింధూరి విశాల్ పాడిన పాట.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ June 7th, Sunday 6 AM, గజబోలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.

12:49 స్టూడియో క్లాక్లో. ఇందాక నేను సాంగ్ ముందు చెప్పాను కదా, మన లైఫ్లో మనకి తెలియకుండానే మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటని. అదేంటంటే మనల్ని మనం పక్క వాళ్ళతో పోల్చుకోవడం, కంపారిజన్. ఎదుటివారి జీతం, జీవితం, వారి ఇల్లు, వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు, అలాగే అబ్బా వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో కదా అంటూ మనల్లో మనం కుమిలిపోతూ ఉంటాం. వాళ్ళు ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారు, నేను ఎందుకు లేను, దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు అని దేవుడి మీద నెప్పన్నట్టేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఏమి చేయం, కూర్చున్న చోటు నుంచి కదలం, కానీ దేవుడు మనకు అన్నీ ఇచ్చేయాలనుకుంటున్నాం.

0: కాబట్టి మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం. మరి ఈ కంపారిజన్ అనే ట్రాప్ నుండి బయటపడి మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలో, మన ఎదుగుదలపై ఎలా ఫోకస్ చేయాలో కొన్ని పవర్ఫుల్ టిప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదేంటంటే, మనల్ని మనం పక్కవారికి ఏముందో చూడడం మానేసి మీకేముందో, వాళ్ళకన్నా మీరెందులో గొప్పో మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి, మీకు మీరే సమాధానం చెప్పుకోండి, ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది. వాటిని గుర్తు చేసుకోండి. ఇతరులతో కాకుండా నిన్నటితో మీరు పోటీ పడాలి. అంటే నిన్న నేను ఎలా ఉన్నాను, ఇవాళ ఇంకొంచెం ఎంత మెరుగయ్యాను, నిన్న ఏం సాధించాను, నిన్న సాధించిన దానికన్నా ఇంకొంచెం 1% అయినా ఎక్కువ సాధించానా లేదా. సో సెల్ఫ్ పోటీ అన్నది చాలా ముఖ్యం అన్నమాట. నిన్నటి కంటే ఈరోజు మీరు ఎంత మెరుగ్గా ఉన్నారో చూసుకోండి, మీకున్న స్కిల్స్ ఏంటో గుర్తించండి, వాటిని మెరుగుపరచుకోండి. మీ స్నేహితుడికి సమస్య వస్తే ఎంత ఓదార్పుగా వాళ్ళతో మాట్లాడతారు, అలాగే మనతో మనం అంతే ప్రేమగా పాజిటివ్గా మాట్లాడుకోవడం ద్వారా ఈ కంపారిజన్ నుండి బయటపడవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక కారణంతోనే ఈ భూమి మీదకు వస్తాం, మన పని మనం చేసుకుని వెళ్ళిపోతాం. కానీ పక్క వాళ్లలో లేనిది మనలో ఉంటుంది, మనలో ఉన్నది పక్క వాళ్లలో ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితాన్ని ప్రేమించుకోవాలి. అండ్ మనం చేసే పనులే మన అలవాట్లుగా మారుతాయి. మరి అవేంటి మాట్లాడుకుందాం మంచి పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మనం సినిమా నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా. చంద్రబోస్ గారి సాహిత్యం, అనూప్ రూబెన్స్ కంపోజిషన్లో, శ్రేయా ఘోషాల్, అశ్విన్, హరి పాడిన పాటది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ట్వెల్వ్ 58 అవుతుంది స్టూడియో క్లాక్ లో. చైతన్య స్ఫూర్తిలో కంపారిజన్, అలాగే సక్సెస్ అవ్వాలి అంటే మనం మన టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, అలాగే పర్సనల్ లైఫ్లో మనం చేయాల్సిన విషయాల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. అండ్ మనం చేసే పనులే మన అలవాట్లుగా మారుతాయని చెప్పుకున్నాం కదా. ఆ అలవాట్లే మన తలరాతని మారుస్తాయి అంటారు పెద్దలు. కాబట్టి అవసరమైతే పెద్దవాళ్ళ సలహాలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి మనం, ఎందుకంటే వాళ్ళ అనుభవం ముందు మనం చాలా చిన్నవాళ్ళం కాబట్టి, వాళ్ళు మన ఫేజ్ అంతా దాటి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చే సలహాలు కూడా ఒక్కొక్కసారి మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ మన రోజువారీ చేసే చిన్న చిన్న పనులే మనల్ని ఒక విజేతగానో లేక ఒక సామాన్యుడిగానో నిలబెడతాయి. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, అందరికీ 24 గంటలే ఉంటాయి, కానీ ఆ 24 గంటల్ని నువ్వు ఎలా వినియోగించుకున్నావు అన్న దాని మీదే నీ సక్సెస్ కొలమానం ఆధారపడి ఉంటుంది. మంచి అలవాట్లు ఎలా అలవర్చుకోవాలి, చెడు అలవాట్లను ఎలా వదిలించుకోవాలో కూడా తెలుసుకుందాం. చెడు అలవాట్లు

అతన్ని ప్రేరేపించే వ్యక్తులకి లేదా పరిస్థితులకి దూరంగా ఉండాలి. కొంతమంది ఉంటారు, మనం ఏం చేసినా నెగిటివిటీని మనలో ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. అది అవ్వదురా, నీతో ఎక్కడవుతుంది, వదిలేసేయి అనే వాళ్ళకి చాలా వరకు దూరంగా ఉండాలి. పరిస్థితులకు దూరంగా ఉంటూ సానుకూల దృక్పథం ఉన్న వారితో స్నేహం చేయండి. లైక్ మైండెడ్ పీపుల్తో స్నేహం చేస్తే ఖచ్చితంగా మీలో పాజిటివిటీ ఉంటుంది. రోజు అనుకున్న సమయానికి అనుకున్న పనిని పూర్తి చేయడం, చిన్న చిన్న లక్ష్యాలని పూర్తి చేయడం ద్వారా క్రమంగా ఒక కొత్త అలవాటును అలవర్చుకోవచ్చు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి మనం. సమస్యల నుండి పారిపోకండి, వాటిని ఎదుర్కోండి అన్న స్వామి వివేకానంద మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని ధైర్యంతో ముందడుగేయాలి. రేపు చేసే పనులు ఇప్పుడే చేసి సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యాల వైపు సాగాలి. మనకి చిన్నప్పుడు కబీర్ దోహేలు చదువుకున్నాం కదా, కల్ కరేసో ఆజ్కల్ ఆజ్ కరేసో అప్ పల్మే పరళయ అజాయిగా బాహూరీ కరేగే కప్ అని, అలాంటివన్నీ ఇప్పుడు మనం ప్రాక్టీస్లో పెట్టాలన్నమాట. కాబట్టి ఇతరులతో పోల్చుకోకండి, మనలోని ప్రతిభను గుర్తించండి. మంచి అలవాట్లే ఉత్తమ భవిష్యత్తును నిర్మిస్తాయని నిర్ణయిస్తాయనే విషయాన్ని గ్రహించండి. తద్వారా మెరుగైన ఆహ్లాదకరమైన సంతోషకరమైన జీవితాన్ని పొందుతామనే విషయాల్ని లైఫ్లో అర్థం చేసుకుని ముందుకు సాగితే మన లైఫ్ హ్యాపీగా హెల్దీగా పీస్ఫుల్గా ఉంటుంది. అంతకన్నా ఏం కావాలి లైఫ్లో? నథింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ పీస్ కదా. హాయిగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చక్కగా జీవితం ప్రశాంతంగా ఉంటే దాన్ని మించినటువంటి స్వర్గం ఏది ఉంటుంది చెప్పండి. కాబట్టి చిన్న చిన్న విషయాల్ని మనం అధిగమించి మన లైఫ్ని ఎలా స్టేబుల్గా సెటిల్డ్గా మలుచుకోవచ్చు ఒక్కసారి కూర్చుని ఆలోచించండి, మీకే సమాధానం దొరుకుతుంది. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: టక్ జగదీష్ సినిమా నుంచి వండర్ఫుల్ మెలోడీ సాంగ్ విన్నాం కదా. అర్మాన్ మాలిక్ హరిణి ఇవ్వటూరి పాడిన పాట అది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, థమన్ ఎస్ఎస్ సంగీతం.
1: ఫిట్నెస్ కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7 సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మక్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మా శ్రోతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భాగస్వామ్యాన్ని కూడా కోరుతోంది ఆకాశవాణి వివిధ భారతి. జూన్ 8వ తారీఖున సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ఆ రోజు 3 సార్లు ఉంటుంది. ఏ సమయంలో అంటారా? ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను మాతో పంచుకోండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0402324082, అలాగే మరొక నెంబరు 2324085. మరి సోమవారం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫోన్ చేయండి. మీ అనుభవాలు ఈ 90 ఏళ్ల ఆకాశవాణి ప్రస్థానంపై మాట్లాడండి. అలాగే మీరు ఎంతకాలంగా వివిధ భారతి వింటున్నారో, అలాగే శబ్ద తరంగాలపై మీ గొంతును విని ఆనందించండి. అలాగే నిత్యం మన వివిధ భారతిలో వచ్చే సంగీతాన్ని ఆస్వాదించండి. గమనిక విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. క్యూర్ పరిధిలో 100,000 ఇళ్లు నిర్మించనుంది. భూముల మార్కెట్ ధరలను ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం పెంచిందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. 179 ఎకరాల విస్తీర్ణంలో 3,387 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 ఏళ్లలో పూర్తి కానుంది. సాయంత్రం 5 గంటలకు రైతులనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 25,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. కోహెడ పళ్ల మార్కెట్ ఉజ్జాన రైతులకు వరంగా మారనుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పళ్ల వ్యాపారం, నిల్వ, రవాణా, మార్కెటింగ్ కు కోహెడ ఫ్రూట్ మార్కెట్లో సదుపాయాలు కల్పిస్తామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 రోజుల పాటు రిజర్వాయర్లు, పంప్ హౌస్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రి జడ్చర్ల బహిరంగ సభలో పాల్గొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. చంద్రశేఖరరావు హయాంలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. దీంతో పాలమూరు జిల్లా భూములకు సాగునీరు రాలేదని, ప్రజల కష్టాలు తీరలేదని అన్నారు. 10 ఏళ్లలో కాళేశ్వరం కోసం 100,000 కోట్లు ఖర్చు చేశారు కానీ ఉద్దండపూర్ మునిగితే 800 కోట్లు ఇవ్వలేదని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వలస బతుకులు పోవాలంటే పిల్లల్ని చక్కగా చదివించాలని, చదువు ఒకటే జీవితాల్లో వెలుగు నింపుతుందని అన్నారు. రాష్టంలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. హైదరాబాద్లోని ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. క్యూర్ పరిధిలోని నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఉపాధికి ఇబ్బంది లేకుండా 100,000 ఇళ్లు నిర్మించనుంది. ఈ పథకంలో ఆడబిడ్డలని లబ్ది చేకూరుస్తూ వారి పేరు మీదనే ఇంటి పట్టాలు అందించనున్నట్లు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సచివాలయంలో హౌసింగ్ సెక్రటరీ విపి గౌతమ్ అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్ల డిజైన్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 350,000 ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరయ్యాయని మంత్రి తెలియజేశారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం భూముల ధరలను అమాంతం పెంచి సామాన్యుల సొంతింటి కలను దూరం చేస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని భూమి ధరల పెంపు మరింతగా దెబ్బతీస్తుందని రామచంద్రరావు విమర్శించారు. పాత ధరల ప్రకారం చలాన్లు కట్టిన వారికి కూడా పెంపును వర్తింపచేయడం తగదన్నారు. సమకాలీన రాజకీయాలపై అవగాహన కల్పిస్తూ కార్యకర్తలను నాయకులుగా తయారు చేసేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని సిపిఐ సీనియర్ నాయకుడు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి చెప్పారు. వేములవాడలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిపిఐ కౌన్సిల్ సభ్యుల రాజకీయ శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలను అవగాహన చేసుకోవడానికి శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని హైటెక్స్లో థ్రెడ్ పోచంపల్లి ప్రదర్శన కొనసాగుతోంది. థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శనను రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే చేనేత వస్త్ర ప్రదర్శన రేపు ముగుస్తుంది.

0: బేచంపల్లి చేనేత కళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని మంత్రి చెప్పారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు లభించిన జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ స్థానిక కళాకారుల సృజనాత్మకతకు నైపుణ్యానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపని మంత్రి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రజలకు విద్య, ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాత్రి కరీంనగర్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి అనేక అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్లో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ నిధులతో నూతనంగా ఆధునికీకరించిన ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు పాల్గొన్నారు. సూడాకు నిధులతో నిర్మించు తలపెట్టిన నైట్ ఫుడ్ కోర్టు కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం రాజీవ్ చౌక్లో రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ములుగులో సీఆర్ఆర్ 2025-26 నిధులతో పలు అభివృద్ది పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ రహదారి 163 నుంచి ఎరుకలవాడ వరకు 6,50,00,000 రూపాయల వ్యయంతో రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణం పనులను చేపడతారు. ఎస్సీ కాలనీ వరకు 5,75,00,000 వ్యయంతో రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణం పనులు కూడా చేపట్టనున్నారు. ములుగు టౌన్ తూర్పు భాగంలో 5,95,00,000 వ్యయంతో అంతర్గత సిసి రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ
1: సిసి రోడ్డు రావడం జరిగింది, ముఖ్యంగా దళితవాడలో. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ములుగు పట్టణాభివృద్ధి కోసం దాదాపుగా 50 కోట్ల రూపాయల తోటి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ నుంచి మరి ఎస్సీ కాలనీ వరకు దాదాపుగా 5,95,00,000, 6 కోట్ల వరకు ఈ యొక్క వాడ రోడ్ల అభివృద్ధి కోసము నిధులు ఇవ్వడం జరిగింది.
0: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు కరీంనగర్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నరసింహరావు తెలియజేశారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి లారీలకు లోడింగ్ చేసే ప్రక్రియను జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ రజనీకాంత్తో కలిసి నరసింహరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ,
2: నిన్న సాయంత్రము రాత్రి కురిసిన అకాల వర్షానికి కరీంనగర్ రూరల్ అర్బన్ కొత్తపల్లి మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో బస్సులు పాక్షికంగా దర్శనాయి. ఈ రోజు కాంటలు పెట్టేసి వేగవంతం చేసి సంబంధిత బాడి మిల్లులకు షిఫ్ట్ చేయడం జరిగింది. మన ఈ 3 మండలాలకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తున్నాము. దర్శన వడ్లు కూడా గవర్నమెంట్ పర్చేజ్ చేస్తున్నది. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని కోరుతున్నాం.
0: సుడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తిలో ఎబోలా లేదని నిర్ధారణ అయింది. 35 ఏళ్ల వ్యక్తికి తొలుత ఎబోలా లక్షణాలు కనిపించడంతో ఇటీవల సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఐసోలేషన్ వార్డులో ఉంచి అతనికి చికిత్స అందించారు. శాంపిల్స్ సేకరించి పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కు పంపగా రిపోర్టులో నెగిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లాలోని పోచారామడవల్లో బర్డ్ వాక్ నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ మన్సు నగేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన్సు నగేష్,
3: ఉదయంలోనే ప్రాతకాలం నందు పక్షుల కిలకిల రాగాలు ఉన్నట్లయితే ఆ అడవి సజీవంగా ఉన్నట్లు మనం గుర్తించాలి. ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా, ప్రకృతి ప్రేమికులుగా, పక్షుల ప్రేమికులుగా ఉండి తన వంతు కర్తవ్యంగా మరి అన్ని కూడా కాపాడవలసిన అవసరం ఉంటుంది.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూభారతి, సాదాబైనామా, ఇతర భూ సంబంధిత పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా భూభారతి దరఖాస్తులు, సాదాబైనామా కేసులు, భూసేకరణ అంశాల పురోగతిపై తహసీల్దారులు, సర్వేయర్లు, కలెక్టరేట్కు చెందిన సంబంధిత శాఖల సూపరింటెండెంట్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పెండింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసి లబ్దిదారులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. నల్గొండలోని గొల్లగూడ డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిశ్రమల అభివృద్ది, పెట్టుబడుల ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల కల్పనకు అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రానున్న వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులతో రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విశేషాలు మరొకసారి. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి

పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరామేళ్లు నిర్మించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. భూముల మార్కెట్ ధరలను ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం పెంచిందని బీజేపీ విమర్శించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

Good afternoon, listeners. Welcome to Showtime. Showtime 122 మధ్యలో మనం షో టైంలో ప్రతిరోజు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీరు ఆన్సర్స్ పంపిస్తారు.

0: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు షో టైమ్. షో టైమ్ 1:20 to 2 మధ్యలో మనం షో టైంలో ప్రతిరోజు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీరు ఆన్సర్స్ పంపిస్తారు, కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లన్నీ కూడా మనం చదవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇవాళ షో టైం కూడా రెడీగా ఉంది, ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను ఆన్సర్స్ పంపించడానికి. మీరు కూడా సిద్ధమైపోండి, చాలామంది శ్రోతలు రెడీగానే ఉన్నారు, నాకు ఆల్రెడీ మెసేజెస్ కూడా పంపిస్తున్నారు, నాకు ఎప్పుడో వెల్కమ్ చెప్పేస్తారు షో టైం కార్యక్రమానికి శ్రోతలందరూ కూడా. ఇంకా లేట్ చేయకుండా షో టైం స్టార్ట్ చేస్తాను, అయితే ఒక సాంగ్ తర్వాత స్టార్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా వచ్చే శ్రోతలు ఎవరైనా కూడా జాయిన్ అవుతారేమో చూద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: చెట్టు కింద ప్లీడర్ సినిమాలోంచి పాట విన్నారు. ఇళయరాజా గారి కంపోజిషన్లో వెన్నెలకంటి గారి సాహిత్యం, బాలుగారు చిత్రగారు పాడిన పాటది.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఎస్, షో టైమ్ లో ఫస్ట్ క్వశ్చన్ అడిగే టైం వచ్చేసింది 1:27:25 స్టూడియో క్లాక్ లో. షో టైమ్ లో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా నేను. శ్రోతలందరూ కూడా రెడీగా ఉన్నారనుకుంటున్నాను. మీ మీ ఆయుధాలు, అదే మీ స్మార్ట్ ఫోన్స్ పట్టుకుని ఆన్సర్స్ అందించడానికి. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చనే. ఫిలిం క్వశ్చన్ కూడా ఉంది. ఫిలిం క్వశ్చన్స్ లేవా సార్ ఇవాళ అని మన శ్రోతలు మెసేజ్ పెట్టారు. ఉంది, తర్వాత అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది. జాగ్రత్తగా వినండి, కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈజీ ఆన్సరే. బట్ ఆలోచించి ఒక ఆన్సర్ మాత్రమే పంపించండి. ఫస్ట్ ఒక ఆన్సర్ పంపించేసి మళ్ళా కరెక్ట్గా సాంగ్ అయిపోయే టైంలో దాన్ని డిలీట్ చేసి మళ్ళీ వేరే ఆన్సర్ పంపితే అట్లాంటివి నేను తీసుకోను. ఏదైనా ఆలోచించి ఒక ఆన్సర్ మాత్రమే పంపించండి. క్వశ్చన్ ఏంటంటే, ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు ఏఐ ఆధారిత యుద్ధ విమానం, ఏఐ ఆధారిత ఫైటర్ జెట్ ఉంది, దాని పేరు కాలభైరవ. వినే ఉంటారు మీరు ఎక్కువగా. ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫైటర్ జెట్ కాలభైరవ ఏ యూరోపియన్ దేశంలో తయారు చేయబడింది, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయబడింది? ప్రశ్న మరోసారి, ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు ఏఐ ఆధారిత ఫైటర్ జెట్ కాలభైరవ ఏ యూరోపియన్ దేశంలో తయారు చేయబడింది? 0402324052 0402324085 మీ ఆన్సర్ పంపించండి. మీ పేరు, మీ వివరాలు కూడా పంపించండి. ఆన్సర్ మరి కాసేపట్లో రివీల్ చేస్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
1: ఎస్ స్టూడియో క్లాక్ లో 1:34 అవుతోంది. షో టైం వింటున్నారు. షో టైంలో ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. నేను చాలామంది శ్రోతలు కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు ఏఐ ఆధారిత యుద్ధ విమానం ఫైటర్ జెట్ కాలభైరవ ఏ యూరోపియన్ దేశంలో తయారు చేయబడింది అని అడిగాను నేను. చాలామంది శ్రోతలు కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. ఫాస్ట్గా వాళ్ళ పేర్లు చదివేద్దాం. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర కృప కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపోల నుండి పంపించారు. తర్వాత పట్లావత్తు పద్మావతి, శిల్ప వెంకట్ చెంచల్గూడ నుంచి, రవికుమార్ రమాదేవి మల్కాజ్గిరి నుంచి, పృథ్వీకుమార్ భీమ్గల్ నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన్గుత్తు నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి, షేర్ల వెంకటేష్ సుగుణా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భోగ మార్కండేయ గారు భూదాన్ పోచంపల్లి, కట్ల సతీష్ గారు భద్రాద్రి కొత్తగూడెం, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, జాపా భూమేశ్వర్ గారు వెల్లూరు నుంచి, దస్తగిరి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ వేదవతి గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హనుమాన్ టేకడి హైదరాబాద్ నుంచి, దోమకొండ విజయ్ కుమార్ గారు, జక్రాన్పల్లి నుంచి అఖిల అరుణ రాజేందర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీతేజ మేడిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తోట సతీష్ గారు పొతంగల్ నిజామాబాద్ నుంచి, జోగులంబ గద్వా

జిల్లా నుంచి ఆనందరావు ప్రదీప్ కుమార్ నల్లబోతుల జ్ఞానేశ్వర్, అండ్ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పోర్చుగల్, యూరోపియన్ కంట్రీ అయిన పోర్చుగల్లో ఈ కాలభైరవ అనే ఫైటర్ జెట్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. తర్వాత దాన్ని ప్రస్తుతం ఏఐ ఆధారితంగా అది నడుస్తుందన్నమాట. మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచేటువంటి ఫైటర్ జెట్ పోర్చుగల్లో మ్యానుఫ్యాక్చర్ అయింది.

0: అనుమానాస్పదం మూవీ నుంచి సాంగ్ విన్నారు. శ్రేయా ఘోషల్, విజయ్ యేసుదాస్ పాడింది. వేటూరి గారి సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్

0: ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: వన్ 41 స్టూడియో క్లాక్ లో షో టైంలో సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. సెకండ్ క్వశ్చన్ ఫిల్మ్స్ కి సంబంధించింది, ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే, వెరీ రీసెంట్ గా, చాలా రీసెంట్ గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కె రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన సినిమా పేరేంటి? వెరీ రీసెంట్ గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆ సినిమా రిలీజ్ అయ్యి, దాని డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు. ఆ సినిమా ఏదో నాకు పంపించండి. 0402324085252 అనే నెంబర్ మీద స్టేట్ షో టైం వింటున్నారు మీ ఆర్జే పవన్ తో.

0: గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి బప్పిలహరి కంపోజిషన్లో బాలుగారు చిత్రగారు పాడారు, రచన భువన చంద్ర.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: షో టైం వింటున్నారు. షో టైంలో సెకండ్ క్వశ్చన్ గా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, వెరీ రీసెంట్ గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కె రాఘవేంద్రరావు గారి సినిమా ఏది అని అడిగాను. 70% కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొంతమంది శ్రోతలు కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్స్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు ఏమాత్రం లేట్ చేయకుండా చదివిద్దాం. గణేష్ వేదవర్తి గారు హైదరాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. పానుగంటి రవికుమార్ అండ్ ఫ్యామిలీ బీహెచ్ఎల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్ఎన్ మూర్తి రాణి గారు సూరారం నుంచి, దస్తగిరి సంధ్య గారు కడప నుంచి, పున్నా వెంకటేశం హేమలత నార్కెట్పల్లి నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి, అరుణా పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి, కాళ్ల శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, సంతోష్ సుప్రియ గారు బౌరంపేట్ నుంచి, కట్ల సతీష్ గారు కొత్తగూడెం నుంచి, తర్వాత మనకి ఆన్సర్ పంపించారు శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గంగోత్రి ఏంటండి బాబు, గంగోత్రి 2003లో వచ్చింది. కాకతీయ పాషా వరంగల్ నుంచి, సంతోష్ కుమార్ యాప్రాల్ నుంచి, షానీ గారు జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి, కె ఆనందరావు ప్రదీప్ కుమార్ నల్లబోతు జ్ఞానేశ్వర్ గారు రూప కావచ్చులు నడబాబు సార్ కావచ్చు అని కొంతమంది పెట్టారు. తర్వాత జాపా భూమేశ్వర్ గారు వెల్లూళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోతలు. జూన్ 4, 1976 అంటే మొన్నటికి సరిగ్గా 50 సంవత్సరాలైంది రిలీజ్ అయ్యి. ఆ సినిమా ఏంటంటే, సినిమా పేరు జ్యోతి. మురళీమోహన్ గారు హీరోగా, జయసుధ హీరోయిన్గా, గిరిబాబు కృష్ణకుమారి గారు ఇతర పాత్రలు పోషించిన సినిమా. ఈ సినిమాకి క్రాంతికుమార్ గారు నిర్మాత, కె చక్రవర్తి గారు సంగీతం అందించారు.

థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను నేను. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసిన ఆన్సర్ ఇది. నీతి ఆయోగ్ ఇంతకుముందు మనం ప్లానింగ్ కమిషన్ అనేవాళ్ళం, తర్వాత నీతి ఆయోగ్ గా పేరు మార్చుకుందది. నీతి ఆయోగ్ చేత భారతదేశం అల్లం రాజధానిగా ప్రకటించబడిన ఏ రాష్ట్రం, అంటే అక్కడ అల్లం పంట బాగా ఎక్కువగా పండుతుంది, అల్లానికి రాజధానిగా ప్రకటించబడిన ఏ రాష్ట్రం సుమారు 190 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయిన జింజర్ మెషిన్ ఇటీవల ప్రారంభించింది? నీతి ఆయోగ్ చేత భారతదేశం అల్లం రాజధానిగా ప్రకటించబడి జింజర్ క్యాపిటల్గా ప్రకటించబడి సుమారు 190 కోట్ల ప్రాజెక్ట్ అయిన జింజర్ మిషన్ అనే ప్రాజెక్ట్ని ఇటీవల ప్రారంభించింది. క్లూ ఇస్తాను, చిన్న రాష్ట్రం అది. ఆన్సర్ పంపించండి, టైం ఎక్కువ లేదు కాబట్టి. చిన్న పాట వేసేసి మళ్ళీ వచ్చేస్తాను, స్టే ట్యూన్డ్.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

స్టూడియో క్లాక్ లో 154 అవుతోంది. షో టైంలో లాస్ట్ క్వశ్చన్ గా తీసుకుందాం మనం. నీతి ఆయోగ్ చేత భారతదేశపు అల్లం రాజధానిగా ప్రకటించబడిన ఏ రాష్ట్రం సుమారు 190 కోట్ల రూపాయల ప్రాజెక్టైన జింజర్ మిషన్ను ఇటీవల ప్రారంభించింది అని అడిగాను. మన శ్రోతలందరూ దాదాపు కరెక్ట్ ఆన్సర్సే పంపించారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు నేను నేమ్స్ ఎక్కువ మళ్ళీ రిపీట్ కాకుండా, అంటే కొత్త శ్రోతలు మూడింటికి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ మూడో ప్రశ్నగా తీసుకున్న వాళ్ళు ఇంతకుముందు చదవని వాళ్ళ పేర్లు చదవడానికి నేను ఎక్కువగా ట్రై చేస్తున్నాను. ఎంఎం శాస్త్రి గారు, సుగంధి కార్తిక్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ రాణిమూర్తి గారు సూరారం నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, దమ్మోజ్ వెంకటాచారి గారు చిత్రియాల నుంచి, కే ఆనందరావు అండ్ ఫ్యామిలీ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి, సులోచన గారు కరీంనగర్ నుంచి, మాడబోయిన సత్యనారాయణ గారు డొంకేశ్వర్ నుంచి, వాణి లింబాద్రి గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మేడిపల్లి నుంచి శ్రీతేజ శ్రీరామ్ గారు, జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గజ్వేల్ నుంచి సేర్

వెంకటేష్ సుగుణా రామ్ ప్రసాద్ కరెక్ట్ ఆన్సర్. పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట గ్రామం సిరిసిల్ల జిల్లా నుంచి, చోడవరపు నాగేశ్వరరావు గారు గీతానగర్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెమ్మాని గ్రామం నార్కట్పల్లి నుంచి పున్నా వెంకటేశం హేమలత. పద్మావతి గారు కిస్మత్పూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భువనగిరి అర్బన్ నుంచి కొండా యాదగిరి శాంత గారు, కాకతీయ పాషా గారు వరంగల్ నుంచి, తర్వాత సూరారం నుంచి ఎస్ రాణిమూర్తి గారు, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, బల్కంపేట నుంచి రాము గారు కరెక్ట్ ఆన్సర్. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. మనకి ఇన్ టైంలోనే కరెక్ట్ ఆన్సర్ పంపించారు వీళ్ళు. ముగ్గురు మూడు ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు కాబట్టి, సిరికొండ నుంచి తల్లాగీత రాజలింగం వృషాలి గారు, కృష్ణ గారు. కరెక్ట్ ఆన్సర్ మిజోరం రాష్ట్రం. మిజోరం రాష్ట్రాన్ని అల్లం రాజధానిగా ప్రకటించబడింది నీతి ఆయోగ్ చేత. ఈ రాష్ట్రానికి సుమారు 190 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయిన జింజర్ మిషన్ ఇటీవల ప్రారంభించిందనమాట. సో మనకి అక్కడ మిజోరంలో ఎక్కువగా అల్లం సాగు చేస్తారు. అల్లం సాగు మీద ఆధారపడి చాలా కుటుంబాలు అక్కడ జీవనం సాగిస్తూ ఉంటాయన్నమాట. మరి ఇది ఇవాళ షో టైం. షో టైంలో పార్టిసిపేట్ చేసిన మా శ్రోతలందరికీ మనం గెలిచామా లేదా మన పేరు చదివారా లేదా, అంటే ప్రతిరోజు ఆన్సర్స్ పంపిస్తూ ఉంటారు మీరు, బట్ ఒక్కొక్కసారి వచ్చిన స్పీడ్లో మీ ఆన్సర్ మిస్ అవుతుంది. మనకి టైం లిమిట్ కూడా ఉంది కాబట్టి, సో సాధ్యమైనంత వరకు ఆన్సర్స్ నేను చదవడానికి ప్రయత్నించాను. మళ్ళీ రేపటి షో టైంలో పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేషన్ ఈజ్ ద గ్రేట్ థింగ్ కదా. కాబట్టి ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన మా శ్రోతలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉండి గుండెలు తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェネ。
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 2:15. మరి కాసేపట్లో వింటారు శక్తిశీలి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెడ్స్ పై శక్తిశీలి కార్యక్రమంలో ఇవాళ మనం మాట్లాడుకుందాం ఒక విజేత గురించి. అపజయం ఎదురైనప్పుడు ఆగిపోవడం కాదు, ఆ అపజయాన్ని ఒక అద్భుత విజయానికి పునాదిగా మార్చుకోవడమే కదా అసలైన విజేత లక్షణం, లక్ష్యం. అలా మన చుట్టూ ఎంతోమంది మహనీయుల జీవిత విశేషాలను, వారి వెనకున్న స్ఫూర్తిదాయక పోరాటాలను పరిచయం చేసే మనందరికీ ఎంతో ఇష్టమైన కార్యక్రమం శక్తిశీలిలో మరి ఇవాళ ఎవరి గురించి మాట్లాడుకుందాం తెలుసుకుందాం మరి కాసేపట్లోనే ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. శక్తిశీలి వింటున్నారు, నేను మీ ఆర్జే పవన్.

ఉదిత్ నారాయణ్, అనురాధ పౌడ్వాల్ పాడిన పాటిదే మనసున్న మహారాజు సినిమా కోసం. రచన వేటూరి, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో ఇవాళ ఏ స్త్రీమూర్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం? ఆమె సాధించిన విజయాల ద్వారా మిగతా వాళ్ళకి కలిగించిన స్ఫూర్తి ఏంటి అనే విషయం కూడా మనం ఇవాళ మాట్లాడుకుందాం. చాలామంది వారి జీవితంలో ఎంతో కష్టపడి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు కదా, మరి అటువంటి వారి గురించి డైరెక్ట్గా చెప్తే ఏం బాగుంటుంది? కాబట్టి ఒక సామాన్య డ్రై క్లీనింగ్ షాపులో బట్టలు ఇస్త్రీ చేస్తూ ఆధునిక ప్రపంచపు దిశను మార్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి గాడ్ మదర్, ఎస్ మీరు విన్నది కరెక్టే, గాడ్ మదర్గా పేరు సంపాదించిన ఫేఫేలీ గారి గురించి ఇవాల్టి శక్తిశీలిలో మనం మాట్లాడుకుందాం. మరి ఫేఫేలీ గారు ఒక చిన్న స్థాయి నుంచి గాడ్ మదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఏఐ ఏఐ అని మాత్రమే, ఆల్ఫాబెట్స్ ఏమో రెండు అనేంతగా మనకి రెగ్యులర్గా వినపడుతున్న మాట అనమాట. మరి అలాంటి ఏఐకి ఎలా గాడ్ మదర్ అయ్యారు, మరి దాని వెనక ఎంత కష్టం ఉంది, ఇవన్నీ కూడా ఇవాళ శక్తిశీలిలో మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, స్టే ట్యూన్డ్.

0: రాజకుమారుడు సినిమా నుంచి బాలుగారు చిత్రగారు పాడిన వండర్ఫుల్ మెలోడీ సాంగ్ విన్నాం. మణిశర్మ గారి కంపోజిషన్లో వేటూరు గారి సాహిత్యం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా?

0: ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 2:32 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో టైం. శక్తిశీలిలో ఫెఫేలి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. గాడ్ మదర్ ఆఫ్ ఏఐ గా ఖ్యాతికెక్కిన ఫెఫేలి గారి గురించి. ఫెఫేలి గారు 1976లో చైనాలో జన్మించారు. లీకి 15 సంవత్సరాలు ఉన్నప్పుడే వాళ్ళ ఫ్యామిలీ అంతా చైనా నుంచి న్యూజెర్సీకి షిఫ్ట్ అయిపోయింది. అసలే వలస వచ్చిన కుటుంబం, అన్నీ సర్దుకోవాలంటే టైం పడుతుంది కదా. అలా ఎకానమికల్గా ఇబ్బంది ఉండడం వల్ల లీ కూడా వాళ్ళ నాన్నగారి డ్రై క్లీనింగ్ షాప్లో చదువుకుంటూనే నాన్నగారికి సహాయం చేస్తున్నట్టుగా పనిచేసేవారు. చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ లీకి. స్పేస్ అంటే ఏంటి, అసలు మేధస్సు ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, అన్నీ నేర్చుకుంటూ ఉండేవారనమాట. ఫిజిక్స్ మీద అపారమైన ఆసక్తి ఉండడం కూడా తనని అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు టర్న్ అవ్వడానికి, అలాగే మెషిన్స్ గురించి నేర్చుకుంటూ ఇలా ఎన్నో క్వశ్చన్స్లో ఆవిడ చాలా చాలా సాధన చేసి అవన్నీ కూడా కలగలిపి పిహెచ్డి చేసేలాగా చేశాయంట లీని. ఇక 2010వ సంవత్సరం, ఆ టైంలో కంప్యూటర్లో పరిశోధన రంగం ఎటు వెళ్లాలో తెలియని సందిగ్ధ పరిస్థితి వచ్చింది. మరి అప్పుడు అందరి దృష్టి డేటా కన్నా కూడా అల్గోరిథమ్స్ మీదే ఉన్నా అవి సరిగ్గా పనిచేసేవి కాదంట. మరి ఆ సమయంలో లీ అల్గోరిథమ్స్ని దాటి సైకాలజీ, లింగ్విస్టిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారట. మనిషి ఎలా నేర్చుకుంటున్నాడు, మెయిన్గా దీని మీద డిపెండ్ అవుతున్నాడు, దేని మీద డిపెండ్ అవుతున్నాడు, అందరితో మాట్లాడుతూ ఎదుటివారిని చూస్తూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుండే కదా అని ఆలోచించారంట లీ. ఇదే విషయం కొందరు సీనియర్స్కి చెప్తే సింపుల్గా కొట్టిపారేశారట, ఇంపాసిబుల్ అని కూడా అన్నారట. మరి సక్సెస్ అయిందని మనం అర్థమవుతుంది కానీ మరి ఎలాగానే తెలియదు కదా. కాబట్టి లీ చేసిన కృషి ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆవిడ కొత్తగా కనుక్కున్న కాన్సెప్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ శక్తిశీల్లో మనం మాట్లాడుకుందాం. బట్ అందుకన్నా ముందు ఒక మంచి సాంగ్ విందాం. చంద్రలేఖ సినిమా నుంచి మీ అందరి కోసం రాజేష్ సుజాత పాడిన సిరివెన్నెల గారి గీతం, సంగీతం సందీప్ చౌత. స్టే ట్యూన్డ్.

0: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM గజ్జిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పథకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
2: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో ఫెఫేలి, గాడ్ మదర్ ఆఫ్ ఏఐగా పేరు తెచ్చుకున్న స్త్రీమూర్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అలా ప్రపోజల్స్ని వాళ్ళు రిజెక్ట్ చేశారనమాట. దాన్ని ప్రూవ్ చేయడం కోసం తను లీ ఏం చేశారంటే ఇమేజ్ నెట్ అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఎవరేమన్నా ప్రూవ్ చేయగలగాలనే గట్టి నిర్భయంతో వెనకడుగు వేయకుండా ఏదైనా సాధించాలి అనుకున్నారు. అందుకోసం లీ ఏం చేశారంటే కొందరు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ హెల్ప్ తీసుకుని 1,50,000,000 ఇమేజెస్ని 22,000 విభాగాలుగా డివైడ్ చేసి ఈ ఇమేజ్ నెట్ని ఏర్పాటు చేశారు. అండ్ ఆ ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ ఇమేజెస్ లేదా ఫొటోస్ అనేవి కంప్యూటర్స్కి అర్థమయ్యేలా చెయ్యటం అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ అదే కదా. మనం ఏదైనా చిన్న ప్రోగ్రామ్ ఇస్తే ఇక హ్యూమన్ బ్రెయిన్తో సమానంగా

0: దాదాపు దగ్గరగా చేయగలిగే ప్రావీణ్యమే కదా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూపిస్తోంది. ఇమేజ్ నెట్ లేదా ఎలెక్స్ నెట్ పనితీరు చూశాకనే కంప్యూటర్ టెకీస్లకి డీప్ లెర్నింగ్ ఇంపార్టెన్స్ అనేది అర్థమైంది. ఎల్ఎల్ఎంఎస్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని డెవలప్ చేశారు జేఫ్రీ హింటన్ గారు. జేఫ్రీ హింటన్ని మనం గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అని పిలుస్తాం. సో ఈ ఎల్ఎల్ఎంని డెవలప్ చేసిన తర్వాత ఏఐలో కీలకమైన మలుపుకి కారణమైందని చెప్పాలి. అలా లీ చేసిన ఈ ఇమేజ్ నెట్ ప్రాజెక్ట్ తర్వాత ఆవిడ పేరు ప్రఖ్యాతులు అమాంతం పెరిగిపోయాయి. తర్వాత తను చేసిన హార్డ్ వర్క్ ఖచ్చితంగా తనకి పేరు తీసుకొచ్చి పెట్టింది. స్వయంగా ఆవిడని గాడ్ మదర్ ఆఫ్ ఏఐగా పిలవడం మొదలుపెట్టారు అప్పటి నుంచి. ఇంకా మాట్లాడుకుందాం ఒక పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: అల్లుడు గారు వచ్చారు సినిమా నుంచి పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, సంగీతం గానం ఎంఎం కీరవాణి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

శక్తిశీలిలో ఫెఫెలి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, గాడ్ మదర్ ఆఫ్ ఏఐగా ఖ్యాతికెక్కిన. అండ్ లీ ప్రస్తుతం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. ఎథికల్ టెక్నాలజీ, నైతిక సాంకేతికత మీద ఎన్నో ప్రసంగాలు కూడా చేశారు ఆమె. ఇంకా ఐక్యరాజ్య సమితి సైంటిఫిక్ ప్రోగ్రెస్ బోర్డులో సభ్యురాలు కూడా. ఒక స్టార్టప్కి ప్రస్తుతం కోఫౌండర్ సీఈఓగా కూడా ఉన్నారు. అది స్టార్ట్ చేసిన ఏడాదిలోనే సుమారు 9,000 కోట్ల విలువకు చేరుకుందంట. మనందరికీ తెలుసు, ఇప్పుడు ఎక్కడ విన్నా ఏఐ వల్ల చాలామంది భయపడుతోంది. ఏంటంటే జాబ్స్ చిక్కుల్లో పడతాయేమో, మొత్తం ఏఐయే తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే వాట్ నెక్స్ట్ అనే ఒక డైలమాలో కూడా ఉన్నారు ప్రస్తుతం చాలామంది. అండ్ ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఇంత పెద్ద బజ్ వర్డ్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు ఈ ఏఐ అనేది. ఇప్పుడు ఆ స్టార్టప్ ఏఐని దాటిపోయిందంట, ఏది లీ గారు స్టార్ట్ చేసింది. మరి ఏఐని మించింది ఇంకేముంది అనే కదా మీ సందేహం. అదేంటో చెప్తాను మరి కాసేపట్లో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: దొంగోడు సినిమా నుంచి సాంగ్ విన్నారు. భాషాశ్రీ సాహిత్యం, విద్యాసాగర్ కంపోజిషన్లో కార్తీక్ స్వర్ణలత గారు పాడిన పాట అది.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?

0: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: శక్తిశీలిలో ఫెఫేలి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ నెక్స్ట్ వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏంటి తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా దాటేసి ఇప్పుడు స్పేషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆవిడ వర్క్ చేస్తున్నారు. అంటే ఏఐని ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడుతున్నాం. ఏది నిజం ఏది అబద్ధం అనేది కనుక్కోవడం చాలా కష్టం. అది బాగా దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు ఏది రియల్ ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పగలుగుతారు. అయితే ఏఐ చూస్తూనే మనం అబ్బా ఓ అంటున్నాం, మరి దాన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి? ఏఐకి వాయిస్ ఉంది కదా అని దాన్ని నిజం అనుకోవడానికి వీల్లేదు. ఏఐకి వాయిస్ ఉంది కానీ ఎక్స్పీరియన్స్ లేదు, నాలెడ్జ్ ఉంది కానీ ఫండమెంటల్స్ లేవు. కానీ ఈ ఎస్ఐ ఏదైతే ఈ స్పేషియల్ ఇంటెలిజెన్స్, ప్రాదేశిక మేధస్సు అలా కాదంట, నిజమైన వర్చువల్ వర్క్ క్రియేట్ చేయడం ఎంత బాగుంటుందో కదా. అప్పుడు మనల్ని అందులో లీనమయ్యేలా చేస్తుందట. అప్పుడు ఎడ్యుకేషన్, మెడికల్, టెక్నాలజీ ఫీల్డ్స్ ఇలా ఇంకా బాగా డెవలప్ అవుతాయి. అండ్ లీ కష్టపడుతున్న ఈ స్పేషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం వినడమే కానీ దాని మీద ఇంకా పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. మరి అది ఒకవేళ సక్సెస్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దాటేసి మరి అది క్రియేట్ చేసే వండర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాలి. వాళ్ళ ప్రయోగాలు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వరకు కరెక్టే, బట్ ఎండ్ ఆఫ్ ద డే మన మోరల్స్ మర్చిపోకూడదు. మనం మనుషులం, మరమనుషులం కాదు కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి గాడ్ మదర్ అయిన ఫెఫేలి గారు ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసినా ఆవిడ సక్సెస్ సాధించాలి, శక్తిశీలిగా నిలబడాలని ఆల్ ద బెస్ట్ చెప్పేస్తూ ఇది ఇవాళ్ళ శక్తిశీలి. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: శ్రోతలకి మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నాను, ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్8 సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం పలుకుతోంది ఆకాశవాణి వివిధ భారతి. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. రేడియోతో మీకున్న అనుబంధాన్ని మాకు చెప్పొచ్చు. లైవ్ ఫోన్ ఇన్ సమయాలు 7:30 నుంచి ఉదయం 8 వరకు, అలాగే మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, అలాగే మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలని, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనల్ని మాతో పంచుకోండి. ఎక్కడ 0402324852, అలాగే మరొక నెంబర్ 2324085353. మరి జూన్ 8వ తారీఖున ఆకాశవాణితో ఫోన్లో మాట్లాడండి నేను చెప్పిన సమయాల్లో, అలాగే మీ వాయిస్ని నేరుగా వినిపించండి ఆకాశవాణితో, మీ అనుబంధాన్ని పంచుకోండి. గమనిక విన్నారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 3 గంటలు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.
1: మంచాహే గీత్ కార్యక్రమ సున్నే వాలే సభీ శ్రోతాఓ కో మందాకిని జోషి కి ఓర్ సే ప్యార్ భరా నమస్కార్.
2: कार्यक्रम शुरू करने से पहले कुछ जरूरी बातें.
3: एक व्यक्ति या परिवार की चिट्ठियाँ एक महीने में एक बार ही शामिल की जाएंगी.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు శంకుస్థాపన చేస్తారు. 179 ఎకరాల విస్తీర్ణంలో 387 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 ఏళ్లలో పూర్తి కానుంది. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని, దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఎల్బీ స్టేడియంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారనే విషయం మర్చిపోద్దని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే పంటల మార్పిడి అనివార్యమని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ స్పష్టం చేసింది. పంటల వైవిధ్యీకరణపై కమిషన్ రూపొందించిన సమగ్ర నివేదికను బీఆర్కేఆర్ భవన్లో కమిషన్ చైర్మన్ కోదండ్రెడ్డి ఈరోజు విడుదల చేశారు. ఇంగ్లండ్ ఐర్లాండ్ పర్యటన కోసం 16 మంది సభ్యులతో కూడిన భారత T20 క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ నూతన కెప్టెన్గా నియమితులయ్యారు. యువ ఆటగాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈవేళ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ఆ తర్వాత నుంచి నగరంలో వాతావరణం ఒకసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బోరబండ, యూసుఫ్ కూడా, ఎస్ఆర్ నగర్, సనత్

సహా మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతుండగా హైదర్గూడ ఉప్పరపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

హలో హాయ్ నమస్తే అమ్మయ్య, వాతావరణం చాలా కూల్గా మారిపోయింది కదా. ఎంచక్క చాయ్ తాగుతూ సరదాగా హాయిగా మంచి మంచి ముచ్చట్లు చెప్పుకుంటూ చరిత్రలో ఇవాల్టి రోజు ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాం. చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, వాటన్నింటి గురించి ఎంచక్క హాయిగా మెల్లిగా మాట్లాడుకుంటూనే ఉందాం. మీ ఆర్జే ప్రసాద్తో స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఎలాగో వాన పడుతుంది. అందరూ గార్డెనింగ్ పనులకి సిద్ధమైపోయి ఉంటారు. చిన్న చిన్న విత్తనాలు తెచ్చి నాటటం, మంచి మంచి ఇంటికి సంబంధించినటువంటి కూరగాయల చెట్లు, పూల మొక్కలు పెంచుకోవటానికి సిద్ధమైపోతుంటుంది మన మైండ్ సెట్. నిజానికి రోజు ఒక తోట పని చేస్తే 300 నుండి 400 క్యాలరీలు కరిగిపోతాయని సైన్స్ చెప్తుంది. ఇది ఒక గంట జాగింగ్తో సమానం. శారీరక లాభాలే కాదు, ఇంకా చాలా చాలా లాభాలు గార్డెనింగ్తో ఉన్నాయి. అంతెందుకు, విటమిన్ డి మనకి ఏ ట్యాబ్లెట్ల రూపంలో కూడా దొరకని విటమిన్ డి గార్డెనింగ్ వల్ల ఎండలో పనిచేయటం వల్ల, అది ఉదయాన పనిచేయటం వల్ల దొరుకుతుంటుంది. అలాగే మట్టిని తాకటం, అది ఒక ధ్యానంతో సమానం అని అంటుంటారు. ఇంకా అస్సలు మట్ట మర్చిపోవటం కరెక్ట్ కాదేమో. చెట్లకి ప్రాణం ఉంటుందని అందరికీ తెలుసు. చెట్లు మనం ప్రతిరోజు పనిచేస్తూ ఉంటే, ఆ గార్డెన్లో ఉంటే మనతో మాట్లాడతాయి. మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే, తమకి పరిచయం ఉన్న వ్యక్తి గార్డెన్లో అడుగు పెడితే చెట్లు ఏదో ఒక రూపంలో సిగ్నల్స్ని మనకి ఇస్తూ ఉంటుంది అది గమనిస్తే. అందుకే గార్డెన్ పని చాలా చాలా చాలా ముఖ్యం అంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ నేషనల్ గార్డెనింగ్ ఎక్సర్సైజ్ డే. తోట పని ద్వారా శారీరక మానసిక వ్యాయామాన్ని పొందేటటువంటి డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మర్చిపోకండి, గార్డెనింగ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి, శారీరకంగా మానసికంగా. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే ప్రసాద్.

0: పెద్ది చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన పాట విన్నారు. బాలాజీ లిరిక్స్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్.
1: ఫిట్నెస్ కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్, జూన్ 7th సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ ఆర్జే ప్రసాద్తో. చెట్లు, మొక్కలు, పువ్వులు, పిల్లలు ఒక్కటే అంటారు. అందుకే పిల్లల్ని, పువ్వుల్ని చాలా సున్నితంగా చూసుకోవాలంటారు. శిశువు పోషణ తల్లి బాధ్యత. ఎందుకంటే ఒక దేశం బలంగా ఉండాలంటే ఆ దేశంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే ఆ దేశ భవిష్యత్తు చాలా బలంగా ఉంటుంది అనేది వాస్తవం. శిశువు పుట్టిన మొదటి 1000 రోజులు, అంటే గర్భం దాల్చిన నాటి నుండి 2 సంవత్సరాల వయసు వరకు శిశువు మెదడు శాశ్వతంగా ఎదిగే దశలో, అభివృద్ధి చెందే కీలకమైన సమయంలో ఉంటుంది అని WHO చెప్పింది. సో ముఖ్యంగా మొదటి 6 నెలలు ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్న నిబంధన కూడా ఉంది. నీళ్లు కూడా అక్కర్లేదు, ఇంకా ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు అక్కర్లేదు. మొదటి 6 నెలలు ఖచ్చితంగా తల్లిపాలు ఇస్తే శిశువు ఎదుగుదలలో, మెదడు అభివృద్ధిలో చాలా చాలా చాలా చాలా ప్రభావం చూపుతుంది, చాలా ఎదుగుదల ఉంటుంది అనేది WHO చెప్తున్నటువంటి నిబంధన. సో ఇంకా 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇచ్చిన పిల్లలు చాలా చాలా ఎదుగుతారు అనేది వాస్తవం. తల్లిపాలు ఇవ్వటంలో ప్రాముఖ్యత గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేయాలి. ఎందుకంటే ఈ మధ్య బాటిల్డ్ ఫీడింగ్ ఎక్కువైపోతున్నటువంటి రోజులు. బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పుడూ మంచిది. దీనికోసం అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. పోషన్ అభియాన్, ICDS పథకాలు క్రమంగా అమలు చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా అవగాహన పెంచుకోవాలి. పిల్లలకి తల్లిపాలే చాలా చాలా ముఖ్యమన్న విషయం తెలుసుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇన్ఫాంట్ ఫీడింగ్ డే ఇవాళ. సో తల్లి పాలు ఫీడ్ చేయడం ద్వారా పిల్లల ఎదుగుదల, అభివృద్ధి, ఇమ్యూనిటీ చాలా బాగుంటుందని ప్రచారం చేసుకునేటువంటి రోజు ఇవాళ. సో అందరు గుర్తుంచుకోండి, మన దేశ భవిష్యత్తు బాగుండాలంటే పిల్లల ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యకరమైన పిల్లల కోసం తల్లిపాలు చాలా చాలా చాలా ముఖ్యం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
4: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
5: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
4: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
5: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
6: హయ్యర్ ఎడ్యుకేషన్లో మన పర్సంటేజ్ ఎంత, గెస్ చేయండి. నిజానికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఉన్నత విద్యా వ్యవస్థల్లో ఒకటి. అది అందరికీ తెలిసిందే, మన జనాభా కూడా చాలా ఎక్కువ, మన దేశం కూడా అతిపెద్ద దేశాల్లో ఒకటి. 1100కు పైగా యూనివర్సిటీస్ మన దగ్గర ఉన్నాయి. 45,000కు పైగా డిగ్రీ కాలేజెస్, హయ్యర్ ఎడ్యుకేషన్ కాలేజీలు ఉన్నాయి. 4 కోట్లకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఐఐటి, IIIT, IIM, నీట్ లాంటి ప్రపంచ స్థాయి సంస్థలు మన దగ్గర ఉన్నాయి. అయితే మనం ఆందోళన కలిగించేటటువంటి ఒక విషయాన్ని విన్నాము. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో మొత్తం రేషియో తీసుకుంటే కేవలం 28% మాత్రమే, 128 మంది మాత్రమే ఉన్నత విద్యలోకి అడుగుపెడుతున్నారు. మరి మిగతా వారంతా ఏమవుతున్నారు తెలుసుకుందాం. ఎందుకంటే చాలా చాలా చాలా ఒక రాంగ్ కాన్సెప్ట్ కూడా జనాల మైండ్ సెట్లో ఉంటుంది అన్న విమర్శకులు చెప్తున్నారు. ఎంత చదువుకున్నా ఏం లాభం, చేసేది అదే ఉద్యోగం, చదువుకుంటే ఏమొస్తుంది, ఏం లాభం అన్న మైండ్ సెట్తో ప్రజలు మారితే దేశానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగే ప్రభావం ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం పాట తర్వాత. స్టేట్ యూన్, ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: కన్ను చిన్న గున్నదంటూ చిన్న కలలు కంటమ్మ వాటి లిరిక్స్ కదా. రామ్ జోగేశ్ శాస్త్రి రాశారు, మ్యూజిక్ జీవి ప్రకాష్ అందించారు, జీవి ప్రకాష్ కుమార్ అండ్ ధనంజయ్ పాడారు ఆకాశం నీ హద్దుల చిత్రం కోసం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: హాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇందాక మనం అనుకున్నట్టుగా కన్ను చిన్న గున్నదంటూ చిన్న కలలు కంటామా అని లిరిక్ ఉన్నట్టుగా, ఏదో కారణాలతో ఆర్థిక ఇబ్బందులను, కుటుంబ బాధ్యతలను, ఇంకేదో వేరే ఏదైనా చిన్న చిన్న కారణాలతో, ఇంకా రకరకాల కారణాలు, ఊర్లో నుంచి పట్టణాలకు రావటం, పట్టణాల్లో నుంచి మెట్రోపాలిటన్ సిటీలోకి వెళ్ళటం, ఇవన్నీ మాతో కావు అని డిగ్రీతోనూ పీజీతోనూ చదువును ఆపేసేటటువంటి జనాలు మనకి చాలా చాలా చాలా పర్సంటేజ్ ఎక్కువగా పెరిగిపోతుంది. నిజానికి హైయర్ ఎడ్యుకేషన్లో ఇచ్చేటటువంటి సంతృప్తి, మన బ్రెయిన్ ఎదిగేటటువంటి ఎదుగుదల చాలా ఉంటుంది. ఒక పిహెచ్డీ అయినటువంటి వ్యక్తి ఆలోచించే ఆలోచనకి, అతను రాసేటటువంటి ఆర్టికల్కి, అతని పరిశోధన దృష్టికి ఎవిడెన్స్తో ఎలా రాయాలి, ఎంత ప్రామాణికంగా రాయాలి అన్న దృష్టి, ఒక పిహెచ్డీ నిజంగా రీసెర్చ్ చేసిన వాళ్ళ మైండ్ సెట్ మారే విధానం వేరుగా ఉంటుంది. అది మామూలు వాళ్ళకి వాళ్ళకు ఉండేటటువంటి వ్యత్యాసం. అంటే నాట్ ఓన్లీ పిహెచ్డీ, హైయర్ ఎడ్యుకేషన్లో ఉండే ఏ కోర్సు చేసినా సరే వాళ్ళు చాలా చాలా పరిణతి సాధిస్తారన్నది వాస్తవం. ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా అంటారు, విద్య మన జీవితాన్ని మాత్రమే మార్చదు, దేశ భవిష్యత్తుని కూడా మారుస్తుంది అని చెప్పేసి. మన ఎన్ఈపీ 2020 ద్వారా 2035 నాటికి వీటిని 50% పెంచాలన్న లక్ష్యంతో ఉంది. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఇవాళ నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ డే. సో తల్లిదండ్రులారా, మీ పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళకుంటే వాళ్ళని పంపించే బాధ్యత మీది. విద్యార్థులారా, మీరు కూడా పరిశోధకులు లేదా విద్యార్థకులు, మనకు చాలా స్కాలర్షిప్లు ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసి, జేఆర్ఎఫ్ లాంటివి ఇంకా వేరే వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ స్కాలర్షిప్లు సాధించి మనం హైయర్ ఎడ్యుకేషన్లో ఎంచక్క రీసెర్చ్ చేయొచ్చు, చాలా చాలా పరిణతి పొందొచ్చు. అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, జ్ఞానం మనిషి జీవితానికి పునాదని. ఇంకో మాట కూడా అంటారు, విద్య అనేది పులిపాల లాంటిది, దాన్ని తాగినవాడు గర్జించకుండా ఉండగలడా అని. సో ఉన్నత విద్యని సాధిద్దాం, దేశాన్ని గర్జింపజేద్దాం. స్టే ట్యూన్డ్.

0: కింగ్డమ్ మూవీ కోసం అనిరుద్ రవిచంద్ర స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట కృష్ణకాంత్ రచన.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఇవాల్టి నుండి ఒక భారీ నియామక ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఓపెనింగ్స్ ఇవాళ నుంచే ఉన్నాయి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇది ఒక బంగారు అవకాశం. మొత్తం 290 పోస్టులకు 3 వేర్వేరు నోటిఫికేషన్లను ఇంతకుముందే విడుదల చేసింది. వాటిలో ముఖ్యమైనది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్. ఇంకా రోడ్డు భవనాల శాఖలో 222 ఖాళీలు, వాటి కోసం మల్టీజోన్ 1 కింద 112, మల్టీజోన్ 2 కింద 110 పోస్టులను అనౌన్స్ చేసింది. వీటికి దరఖాస్తులు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. వెబ్సైట్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. జూలై 13 సాయంత్రం 5 గంటల వరకు ఈ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. రాత పరీక్ష అక్టోబర్లో ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. ఇంకా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ 49 ఖాళీలున్నాయి. దీనికి కూడా జూన్ 8 నుండి దరఖాస్తులు మొదలవుతాయి, జూలై 15 వరకు. ఇంకా మూడవది అసిస్టెంట్ ఎన్వైర్న్మెంటల్ ఇంజనీర్ పోస్టుకి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో 19 ఖాళీలు.

అనౌన్స్ చేసింది. దీనికి జూన్ 14 నుండి వెబ్సైట్లో దరఖాస్తులు స్వీకరిస్తారు, జూలై 17 వరకు. సెప్టెంబర్లో, జూలైలో, అక్టోబర్లో పరీక్షలు ఉండే ఛాన్స్ ఉంది. సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లేట్ చేయకండి. ఇప్పటికే మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టారనుకుంటున్నాను. తెలుసుగా, ప్రిపరేషన్ మొదలు పెట్టాలంటే చాలా సీరియస్నెస్ ఉండాలి. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని నిపుణులు చెప్తూ ఉంటారు. సో వీటికి దూరంగా ఉంటూ, పుస్తకాలకి దగ్గరగా ఉంటూ, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అలాగే ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ రెండు విడతల వారీగా ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టు 150 ప్రశ్నలకి, జనరల్ స్టడీస్ సంబంధించి అన్ని దాదాపు ఒక 10 సబ్జెక్టుల నుంచి సమపాలలో ప్రశ్నలు ఉంటాయి. వాటిని ఛేదించడానికి ప్లాన్ తీసుకోండి. అలాగే మీ మీ సబ్జెక్టులలో కూడా ఒక ప్రశ్నకి 2 మార్కులు గుర్తుంచుకోండి, దాన్ని కూడా ఛేదించాలి. అలాగే 50 మార్కులు ఇంటర్వ్యూతో ఉంటాయి. పూర్తి వివరాలకి tgpsc.gov.in వెబ్సైట్కి వెళ్ళి ఈ పాటికి మీరు చూసే ఉంటారు. అయినా మరొకసారి గుర్తు చేస్తున్నాను, తెలియని వాళ్ళు తెలుసుకుని ఇవాళ్ళే అప్లై చేయండి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: We got style. Making move with a smile.

రాజాసాబ్ చిత్రం కోసం సంజిత్ హెగ్డే బల్జే పాడిన పాట విన్నారు. రామ్ జోగయ్య శాస్త్రి లిరిక్స్, ఎస్ఎస్ థమన్ మ్యూజిక్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రంగారెడ్డి జిల్లా కోహెడ్లో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో శంకుస్థాపన చేస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఎల్బీ స్టేడియంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్టంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలపేతం చేయాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈ రాత్రికి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో శంకుస్థాపన చేస్తారు. 179 ఎకరాల విస్తీర్ణంలో 3,387 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 ఏళ్లలో పూర్తి కానుంది. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 25,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. కోహెడ పళ్ల మార్కెట్ ఉద్యాన రైతులకు వరంగా మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పళ్ల వ్యాపారం, నిల్వ, రవాణా, మార్కెటింగ్కు కోహెడ ఫ్రూట్ మార్కెట్లో సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని, దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఈ నెల 20వ తేదీన ఎల్బీ స్టేడియంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. కవాడీగూడలోని సిజీఓ టవర్స్లో నిర్వహించిన యోగా సన్నాహక సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించేలాగా కృషి చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. యోగా దినోత్సవం రోజు ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో, కాలనీల్లో యోగా చేయాలని, ఎల్బీ స్టేడియంలో యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని

0: కిషన్ రెడ్డి కోరారు. రాష్టంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన చేంబర్లో తెలంగాణ రాష్ట ఖనిజాభివృద్ది సంస్థ అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట వ్యాప్తంగా ఇసుక లభ్యత నిర్వహణ ఆదాయ వృద్దికి అవకాశాలు వ్యవస్థలో చేపట్టవలసిన సంస్కరణలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఇసుక నిర్వహణకు సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో పారదర్శకత పాటించాలని, లారీల కదలికలను రాకపోకలను నిరంతరం పర్యవేక్షించేలాగా కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మృగశిర కార్తె చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకేటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. ఈ నెల 8వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రారంభమై 9వ తేదీ రాత్రి వరకు నిరంతరాయంగా ప్రసాదం పంపిణీ సాగుతుందని, చివరి వ్యక్తి వరకు అందిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 140,000 కొర్రమీను చేప పిల్లలను సిద్దం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వేసవి దృష్ట్యా ఫ్యాన్లు, కూలర్లు, తాగునీరు, నిరంతరం విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. తొక్కిసలాట, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా ఉంచాలన్నారు. మెడికల్ క్యాంపులు, సిపిఆర్ బృందాలు, ఫైర్ ఇంజన్లు సిద్దం చేయాలని కూడా మంత్రి సూచించారు. హైదరాబాద్లోని సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవల సంసిద్ధతను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ, ఐసీయు, ఆపరేషన్ థియేటర్లను తనిఖీ చేసిన మంత్రి ప్రారంభానికి ఉన్న పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యాధునిక వైద్య పరికరాలు, మౌలిక వసతులు, సిబ్బంది అందుబాటుపై సమీక్షించారు. నీటి సరఫరా, విద్యుత్ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించడమే లక్ష్యమని మంత్రి చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్లో ఏర్పాటు చేసిన పోచంపల్లి థ్రెడ్ వస్త్ర ప్రదర్శనను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈరోజు సందర్శించారు. ఎగ్జిబిషన్కు ముఖ్య అతిథిగా హాజరై అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను తిలకించి చేనేత వర్తకులతో ముచ్చటించారు. పోచంపల్లి వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఖ్యాతి ఉందన్నారు. తాను ఎంపీగా ఉన్న కాలంలో ఢిల్లీలోని సహచర ఎంపీలకు, కేంద్ర మంత్రులకు పోచంపల్లి శాలువాలను బహుకరించి భూటాన్ పోచంపల్లి చేనేత వస్త్రాల గొప్పతనాన్ని వివరించేవాడినని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో చెత్తను 4 రకాలుగా వేరు చేసి పారిశుద్ధ్య వాహనాలకు ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. రామన్నపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభకు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ,
1: ఫస్ట్ మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మోరీలు క్లీన్ అయిపోవాలి, కానీ ప్లాస్టిక్ కవర్ వేయడం అది వేయద్దు, అది మీ బాధ్యత. ప్రతి ఒక్క ఇంట్లో, షాప్ లో, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో మన చెత్తకి 4 రకాలు సెగ్రిగేట్ చేయాలి. ఆ వెహికల్ వచ్చినప్పుడు మీరు సెపరేట్ ఇవ్వండి, కలెక్ట్ చేసి మన సెగ్రిగేషన్ లో తీసుకువెళ్లడం, అక్కడ ప్రాపర్ గా ప్రాసెస్ చేయడం.
0: రాష్ట్ర ప్రభుత్వం మాటలు కట్టి పెట్టి ఎలాంటి కోతలు లేకుండా యుద్ద ప్రాతిపదికన తక్షణమే ఒడ్లు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని నారాయణరావుపేట మండలానికి చెందిన రైతు పల్లెవేని కనకయ్య గుండెపోటుతో మృతి చెందగా, ఈరోజు హరీష్ రావు ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, వడ్ల కొనుగోలులో జరుగుతున్న ఆలస్యం వల్లే రైతు కనకయ్య ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని ఆరోపించారు. కనకయ్య పండించిన వడ్లను మార్కెట్ యార్డులో దాదాపు 45 రోజుల పాటు కొనుగోలు చేయకుండా ఆలస్యం చేశారని, ఇటీవల కురిసిన వర్షాలకు ఆ వడ్లన్నీ తడిసిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత డిఆర్డీఏ కార్యాలయం ఆవరణలో ఉన్న ఈవీఎం గోడౌన్ను ఆయన ఈరోజు తనిఖీ చేశారు. ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని మంథని అటవీ రేంజ్ అధికారి ఎం వినయ్ నాయక్ అన్నారు. ఈరోజు ముత్తారం మండలంలో బర్డ్ వాక్స్ అండ్ వైల్డ్ లైఫ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి సమతుల్యతను

0: పడడంలో పక్షులు వన్యప్రాణులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల వివిధ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం నమోదవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతోంది. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాల వల్ల వాతావరణం చల్లబడి ఉపశమనం లభించింది. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం నుండి ప్రస్తుత కాంగ్రెస్ పాలన వరకు సుమారు 14,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను బూత్ లెవెల్ అధికారులు మరింత వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో నూతన బీఎల్ఓలతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంగెం గ్రామం సమీపంలోని భీమలింగేశ్వర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈరోజు ఆయన భీమలింగాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన పంటలతో పాటు కందులు, కూరగాయలు, బంతిపూల వంటి అంతర పంటలు సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఈరోజు దుగ్గొండిలో చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం అమలవుతోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు కారుకొండ రామవరంలో జరిగిన గ్రామసభలో తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి మరికొద్దిసేపట్లో శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నేను డాక్టర్ కేవి రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు, అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం అందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి, ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి, ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవీ రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
2: ఆకాశవాణి, వివిధ భారతి కేంద్రం, లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి రాధేశ్యామ్ చిత్రం కోసం సెట్ శ్రీరామ్ పాడిన పాట, కృష్ణకాంత్ లిరిక్స్, జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: నేను డాక్టర్ కేవీ రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు, అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయమైనటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవీ రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఒక ప్రకటన శ్రోతలకి, ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 8 అంటే సోమవారం నాడు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ మంచి అవకాశాన్ని కల్పిస్తుంది ఆకాశవాణి. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు అనుభవాలు అభిప్రాయాలు పంచుకోవచ్చు. ఈ లైవ్ ఫోన్ ఇన్ సమయాలు ఏంటంటే పొద్దున ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, అలాగే 2:15 నుంచి 3 గంటల సమయం వరకు ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు

0: 0404 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085252 నెంబర్ మరోసారి 2324-0852 మరో నెంబరు 2324-0853 2324-0853.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: ఇప్పుడు వినండి, గేమ్ చేంజర్ చిత్రం కోసం కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన పాట, రామజోగేశ్ శాస్త్రి లిరిక్స్, ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: నేను డాక్టర్ కేవీ రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం అందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవీ రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
4: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి, డియర్ కామ్రేడ్ చిత్రం కోసం సిట్ శ్రీరామ్, ఐశ్వర్య, రవిచంద్రం పాడిన పాట, రెహమాన్ లిరిక్స్, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:40 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో లమ్హే ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: 3 9, और हमारा ईमेल आईडी है feedback@gmail.com. आई रिपीट, feedback@gmail.com. दिस प्रोग्राम इज प्रोड्यूस्ड एंड स्पॉन्सर्ड बाय एडवेंटिस्ट मीडिया सेंटर.
1: లంహే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
2: నేను డాక్టర్ కేవీ రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు, అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం అందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి, ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి, ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవీ రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
1: ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సోమవారం జూన్ 8న ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రోతలందరి కోసం నిర్వహిస్తూ వారికి ఆహ్వానం పలుకుతుంది. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పొచ్చు, మీ అభిప్రాయాలు, అనుభవాలు మాతో పంచుకోవచ్చు. ఈ లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమ టైమింగ్స్ ఏంటంటే, ఉదయం 7:30 నుండి 8 వరకు, మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, అలాగే 2:15 నుండి 3 వరకు. గుర్తుంటుంది కదా, సోమవారం మార్నింగ్ 7:30 to 8, ఆఫ్టర్నూన్ 12:40 to 1:10, ఇంకా 12:15 to 3 o'clock. మీ అనుభవాన్ని, మీ అనుభూతులని, శుభాకాంక్షల్ని నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ యాడ్ చేసి 2324-0852 నెంబర్, మరోసారి 2324-0852, 2324-0852. మా మరో నెంబరు 2324-0853, 1 5 2, మరోటి 5 3, 2324-0852, 2324-0853.

0: ఛాంపియన్ చిత్రం కోసం రితేష్ జీరావ్, మనీషా ఎరవత్ పాడిన పాట విన్నారు. చంద్రబోస్ లిరిక్స్, మిక్కీ జమియర్ మ్యూజిక్.
1: నేను డాక్టర్ కేవీ రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు, అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి, ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి, ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవీ రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
0: వివిధ భారతి లిజనర్స్కి మరోసారి గుర్తు చేస్తున్నాం, ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 8 సోమవారం నాడు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానాన్ని పలుకుతుంది. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. ఈ లైవ్ ఫోనిన్ సమయాలు ఉదయం 7:30 నుండి 8 వరకు, మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, అలాగే 2:15 నుండి 3 వరకు. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను మాతో పంచుకోండి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 STD కోడ్ జతచేసి 2324

0852 నెంబరు మరోసారి చెప్తున్నాను 2324-0852 మరో నెంబరు 2324-0853 2324-0853

0: దసరా మూవీ కోసం సంతోష్ నారాయణ్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట విన్నారు. లిరిక్స్ శ్రీమణి.
1: నేను డాక్టర్ కేవీ రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవి రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తన ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్యాకేజింగ్ నిబంధనలు ప్రకటించింది. భారత అండర్ 18 పురుషుల హాకీ జట్టు మూడోసారి ఏషియా కప్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఒక సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్త అస్థిరతల మధ్య భారత ఆర్థిక వృత్తిని మరింతగా పెంపొందించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలు, ఆలోచనలపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలితో చర్చించారు. జీవన సౌలభ్యాన్ని, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన వివిధ సంస్కరణలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు భారత్ ప్రపంచంపై చూపే ప్రభావం గురించి కూడా సభ్యులు తమ అంచనాను ఈ సందర్భంగా వివరించారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS-6 ఫలితాలపై కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ మాజీ అధ్యకుడు జేపీ నడ్డా ఈరోజు తిప్పికొట్టారు. ప్రజారోగ్యం అనేది రాజకీయ వాదోపవాదాలకు వాడుకునేంత చిన్న విషయం కాదని నడ్డా సోషల్ మీడియాలో అన్నారు. కేవలం తమకు నచ్చిన విషయాలను మాత్రమే చదవడం రాజకీయాలకు పనికొస్తుందేమో కానీ వాస్తవాలు మాత్రమే దేశానికి ఉపయోగపడతాయని ఆరోగ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో వచ్చిన గణనీయమైన మార్పులను NFHS-6 గణాంకాలు ప్రతిఫలిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. NFHS-3తో NFHS-6 డేటాతో పోలుస్తూ గర్భధారణ మొదటి త్రైమాసికంలోనే ఫస్ట్ ట్రైమెస్టర్లో జరిగే యాంటీనాటల్ రిజిస్ట్రేషన్ల శాతం 43.9% నుంచి 76.2% పెరిగిందని నడ్డా చెప్పారు. అలాగే ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 38.7% నుంచి 90.6% పెరిగాయని, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది సమక్షంలో జరిగే ప్రసవాలు అదే కాలంలో 46.6% నుంచి 91.3% పెరిగాయని నడ్డా చెప్పారు. ఇవి కేవలం అంకెలు మాత్రమే కావని, లక్షలాది మంది తల్లులకు సరైన సమయంలో అందుతున్న వైద్య సంరక్షణకు, సురక్షితమైన ప్రసవాలకు, మెరుగైన ఆరోగ్య ఫలితాలకు ఇవి నిదర్శనాలని ఆరోగ్యమంత్రి పేర్కొన్నారు. సంపూర్ణ రోగ నిరోధకత పరిధి 87.1% పెరిగిందని, అలాగే ఆరోగ్య బీమా రక్షణ 4.9% నుంచి 60.2% భారీగా పెరిగిందని నడ్డా తెలియజేశారు. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, పారిశుద్ధ్యం, చివరి వ్యక్తి వరకు సేవలను అందించడంపై నిరంతరాయంగా చేసిన పెట్టుబడుల వల్లే ఈ ప్రగతి సాధ్యమైందని ఆరోగ్యమంత్రి స్పష్టం చేశారు. NFHS-6 డేటా మాత్రం మెరుగైన వైద్య సదుపాయాలు, బలమైన మాతా శిశు సంరక్షణ సేవలు, విస్తృతమైన సామాజిక రక్షణ కీలక సూచీల్లో స్పష్టమైన ప్రగతితో ఒక భిన్నమైన వాస్తవాన్ని చూపుతోందని నడ్డా పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో

0: బీజేపీ అభ్యర్థులు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుక్, రజనీష్ అగర్వాల్ ఈరోజు రాజ్యసభ ఎన్నికలకు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భూపాల్ అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారికి వారు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, బీజేపీ రాష్ట అధ్యకుడు హేమంత్ ఖండేల్వాల్, మంత్రి కైలాష్ విజయవర్గీయ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా మందస్సార్ మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ బరిలోకి దించింది. మధ్యప్రదేశ్ నుంచి ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 8వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. యువత దేశానికి అతిపెద్ద బలమని, 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో వారు అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, యువత తమ ఆకాంక్షలను, ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్ఛంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. చట్టపరమైన కొలతలు, లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం వంట నూనెల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రామాణికమైన కొత్త ప్యాకింగ్ సైజులు ప్రవేశపెట్టింది. సవరించిన నిబంధనల ప్రకారం పామాయిల్, పామోలిన్, సోయాబీన్ నూనె, సన్ఫ్లవర్ నూనె, ఆవ నూనె, వేరుశెనగ నూనె, నువ్వుల నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, పత్తి గింజల నూనె, మొక్కజొన్న నూనెలతో సహా ప్రధాన వంట నూనెలన్నిటికీ ప్రామాణికమైన ప్యాక్ పరిమాణాలు నిర్ణయించినట్లు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 200 గ్రాములు, 500 గ్రాములు, 1 నుంచి 5 కిలోగ్రాములు, 15 కిలోగ్రాములు, 20 కిలోగ్రాములుగా ప్యాక్ పరిమాణాలను ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ సాయంత్రం న్యూఢిల్లీలో నేపాల్ విదేశాంగ మంత్రి శిషిర్ ఖనాల్తో చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై చర్చిస్తాయని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, ఇంధనం, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగుతాయి. మరోవైపు నేపాల్ విదేశాంగ మంత్రి పర్యటన భారత నేపాల్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలియజేశారు.
1: With Nepal, we have an expansive agenda from development cooperation to people ties to trade and investment. So all these ties together will be discussed when the 2 foreign ministers meet. But on our side, we are keen to further strengthen this multifaceted partnership that we have with Nepal.
0: తమ దేశంతో పాటు కువైట్ ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించిందని, అయితే వాటిని మధ్యలోనే అడ్డుకున్నానని బహ్రెయిన్ తెలియజేసింది. ఈ దాడులను బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. గల్ఫ్ పొరుగు దేశాలపై దాడులను వెంటనే నిలిపివేయాలని ఇరాన్ కోరింది. ఈ దాడులు తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీసే చర్యలని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అభివర్ణించింది. హోర్ముజ్ జలసంధి గల్ఫ్ అరబ్ మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను తాము అడ్డుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించిన కొన్ని గంటలకే బహ్రెయిన్, కువైట్ ఈ ప్రకటన చేశాయి. పంజాబ్లో ఈ ఉదయం ఫిరోజ్పూర్ ఫజిల్కా రహదారిపై ఒక వాహనం ట్రక్కును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో కనీసం 8 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని, మరణించిన తమ బంధువు అస్థికలను బ్యాస్ నదిలో నిమజ్జనం చేయడానికి బ్యాస్ వెడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలియజేశారు. ప్రమాదం తీవ్రతకు పలువురు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఫిరోజ్పూర్లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి చెరు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధానమంత్రి ప్రకటించారు. భారత పురుషుల జట్టు అండర్18 హాకీ ఏషియాకప్ను 3వ సారి కైవసం చేసుకుంది. ఈరోజు కకామిగహారాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో జపాన్ 4-1 తేడాతో భారత్ ఓడించింది. భారత్ తరఫున ఆశిష్ పూర్తి హ్యాట్రిక్ గోల్స్తో రాణించగా కెప్టెన్ కేతన్ కుష్వాహా, విజేత జట్టు తరఫున.

0: మరొక గోల్ సాధించారు. అంతకుముందు జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాను 3-0 ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. న్యూ చండీగఢ్లో జరుగుతున్న మ్యాచ్లో కేఎల్ రాహుల్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో ఆతిథ్య జట్టును బలమైన స్థితిలో నిలిపారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి త్రుటిలో తన తొలి టెస్ట్ సెంచరీని చేజార్చుకోగా రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ సలీం 2 వికెట్లు తీసుకున్నారు. జియాపూర్ 1 వికెట్ తీసుకున్నారు. విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత్ ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తనను ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రామాణికమైన ప్యాకేజింగ్ నిబంధనలను ప్రకటించింది. భారత్ అండర్-18 పురుషుల హాకీ జట్టు 3వ సారి జపాన్ ఓడించి ఏషియా కప్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆరోగ్య జీవనం. ఆరోగ్యకరమైన జీవన విధానం, విలువలతో కూడిన వైద్య వృత్తి అంశం గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయం వింటారు. పరిచయకర్త కె. సందీప్.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి పెద్ది గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం.
1: సార్ నమస్కారం. సార్
0: డాక్టర్ గారు, ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లు గురించి, గుండె ఆరోగ్యానికి సంబంధించి పీరియాడికల్గా కొన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మంచిదా?
1: అది ఇప్పుడు నవడేస్ ఈ హార్ట్ అటాక్స్ ఎర్లీ ఏజ్లో కూడా వస్తున్నాయి. సో ఏజ్ అనేది మనకు 20-25 పేషెంట్లు కూడా చూసాము. ఇంకా 25-35 ఈ యంగ్ ఏజ్ హార్ట్ అటాక్స్ మోర్ డేంజరస్. సార్ థైరాయిడ్ ఒకటి కాంబినేషన్ నవడేస్ థైరాయిడ్ ప్రాబ్లం కూడా చాలా మందికి వస్తుంది. థైరాయిడ్ పెద్దగా హార్ట్ మీద ఎఫెక్ట్ ఉండదు, కాకుండా కొంతమందికి ఏంటంటే హార్ట్ మనకు హార్ట్ చుట్టూ నీరు చేరుతుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. అదొకటి. ఈసీజీ ఒకటి బేసిక్ టెస్ట్ ఒకటి చేయించుకోండి. ఈసీజీ నాట్ 100. ఇప్పుడు ఈసీజీ ఈరోజు ఇప్పుడు 1 అవర్లో నార్మల్ ఉండి రేపు 1 అవర్లో ఇమీడియట్గా చేంజెస్ రావచ్చు. ఈ బేసిక్ టెస్ట్ ఇవి చేయించుకుంటే సరిపోతుంది. నవడేస్ ఇంకొకటి ఏంటంటే మనకు కిడ్నీ వ్యాధులు కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి. ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఎఫెక్ట్ వస్తుంది, వాళ్ళకు కూడా క్రియాటిన్ అనేది ఇంపార్టెంట్. బేసిక్ షుగరు కొలెస్ట్రాల్ క్రియాటిన్ అనేది కిడ్నీ ఫంక్షన్ ఈసీజీ హీమోగ్లోబిన్ ఈ 5 టెస్ట్ బేసిక్ టెస్టులు మనకి ఎక్కడైనా చాలా ఒక తక్కువలో తక్కువ అమౌంట్లలో 300-400 అన్నీ అయిపోతాయి సార్. ఇవి నవడేస్ ఏంటంటే ఈ టెస్ట్ కూడా చాలా కాస్ట్ ఎక్కువైపోయినాయి, అఫోర్డబులిటీ కూడా చాలా నాట్ ఈజీగా సార్ అందరికీ.
0: కానీ సార్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఒక చిన్న సమస్యకి వెళ్ళినా కూడా ఏ సిరీస్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ రాస్తున్నారు. ఇది అంటే ఈజ్ ఇట్ మ్యాండేటరీ, అది కంపల్సరీ చేయాలని ఉంటుందా లేదంటే?
1: లేదు, 100% కాదు సార్. ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఎట్లా మీ కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుంది మామూలు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్లో చూస్తే మీకు చాలా వరకు టెస్ట్లు అన్ని చాలా ఫ్రీగా, అంటే ఇంకా చాలా మందికి అవేర్నెస్ రాలేదు. ఈ తెలంగాణ డయాగ్నోస్టిక్ దర్ ఇస్ అ గుడ్ వన్ వాట్ ద మన గవర్నమెంట్ చాలా చేస్తున్నారు. ఇప్పుడు మనకు నేషనల్ హెల్త్ స్కీమ్లలో కూడా ఆయుష్మాన్ భారత్ దానిలో కూడా ఉన్నాయి సార్. అవి మంచి ఫ్రీ అండ్ మంచి టెస్టులు బాగున్నాయి. మీరంటే కార్పొరేట్లో వెళ్ళగానే అది చాలామందికి మనకు ఇంకోటి ఏంటంటే ఈ ఈ సోషల్ మీడియాలో కూడా ఒకటి చూసి ఒకటి వాళ్ళకు కన్ఫ్యూజన్ అవుతుంటారు, అది కూడా మంచిది కాదు. సో బేసిక్ టెస్ట్ అడగండి. మీరు మామూలుగా మీకు పేషెంట్కి అన్ని రైట్స్ ఉంటాయండి. సార్ ఈ టెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఈ టెస్ట్ అవసరమా? చాలామంది భయపడతారు డాక్టర్తో ఎక్కువ మాట్లాడడానికి భయపడతారు. ఎప్పుడు అట్ట పేషెంట్ రైట్స్ అండి అవి. ఎనీథింగ్ మీరు ఏ రిపోర్ట్స్ కానీ మీకు కంపల్సరీ అన్ని హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా కొన్ని హాస్పిటల్లో రిపోర్ట్స్ ఇవ్వరు. అదేందో పెద్ద వాళ్ళ ఓన్

0: సొంత సొమ్మైనట్టు చేస్తారు. అది తప్పు. పేషెంట్ రైట్స్ ఏంటంటే వాళ్ళకి అన్నీ ఇవ్వాలి, చెప్పాలి మొత్తం అవన్నీ. ప్రతి ఒక్కటి ఏం చేస్తున్నారు, ఎందుకు ఇప్పుడు టాబ్లెట్ ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా రీజన్ ఉంటుంది చెప్పాలి. దాని సైడ్ ఎఫెక్ట్ చెప్పాలి. ఈ టెస్ట్ దేనికి చేస్తున్నారు, అది అవసరమా, అవన్నీ పేషెంట్స్ మెయిన్గా రైట్స్ వాళ్ళు అడగాలి. మెయిన్ చాలామంది అడగడానికి జంగుతారు.
1: కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ హాస్పిటల్స్, హాస్పిటల్ విధానం కానీ, అసలు డాక్టర్ని వెళ్ళి ఆ వెయిటింగ్ పీరియడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆయన వెళ్ళి అసలు డాక్టర్ని చూస్తే ఒక దేవుణ్ణి కలిసినంత పని కూడా అవుతుంది కొన్ని హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్స్ కాదు. ఆయన డాక్టర్ని కలిసిన తర్వాత ఆయన ఏం చెప్తారు, 2 నిమిషాలే ఉంచుతారు లోపల.
0: అదే మనకు క్లినికల్ ఇప్పుడు ఇంతకుముందు సార్ ఒకప్పుడు మీరు అన్నట్టు చేయి బట్టి నాడి బట్టి వైద్యం చేసేది, క్లినికల్ డయాగ్నోసిస్ చాలా తక్కువైపోయింది ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే మనకు కాలేజీలు కూడా ఎక్కువైపోయినవి, టీచింగ్లో కూడా మెడికల్గా చాలా వరకు ప్రైవేట్ కాలేజీలలో కూడా పేషెంట్స్ వాళ్ళకు కొద్దిగా తక్కువగా ఉంటారు. ఒక పేషెంట్ ఒక 10-20 స్టూడెంట్స్ ఎగ్జామిన్ చేయడంలో వాళ్ళకు నేర్చుకునేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. క్లినికల్ ఎగ్జామినేషన్ కనుక బాగా నేర్చుకొని మనము ఫస్ట్ పేషెంట్ రాగానే ఒక హిస్టరీ ఓపిక్గా 10 నిమిషాలలో ఒక పేషెంట్ హిస్టరీ తీసుకుని ఎగ్జామిన్ చేసి మొత్తం స్టార్టింగ్ పల్స్ బీపీ ఎగ్జామినేషను ఆస్కల్టేషన్ అంటాం స్టెథోస్కోప్తో మనం దానిలో మర్మర్ ఉందా ఏముంది దానిలోనే 90% తెలుస్తుంది. కానీ ఈ క్లినికల్ నాలెడ్జ్ తగ్గిపోవడం వల్ల ఇన్వెస్టిగేటివ్ డయాగ్నోసిస్ బాగా అయిపోయింది సార్. దానివల్ల ఇప్పుడు పేషెంట్స్ కూడా నమ్మడం కూడా అంత ఈజీగా లేరు. అందుకని ప్రతి డాక్టర్ దగ్గరికి ఒక దగ్గర పోయిన వాళ్ళను మనం వాళ్ళను పేషెంట్ నమ్మడం లేదు. ఎందుకంటే ఇలా అవసరమా టెస్ట్ అవసరమా. ఇంకొకటి ఏంటంటే ఆటోమేటిక్గా ఈ టెస్ట్లు ఇంకోటి మనకు ఈ సోషల్ మీడియా వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్కు ఆల్రెడీ పంపిస్తారు, నేను ఇక్కడ పోయానరా ఇవాళ ఈ టెస్ట్లు వచ్చినవి ఇది అవసరమా అని.
1: నేను అక్కడికి వెళ్ళాను ఆయన చెప్పలేదే
0: అని అతను ఇంకొకటి అడ్వైజ్ చేస్తారు, ఇంకొక డాక్టర్ మన డాక్టర్ తెలిసిన డాక్టర్ అక్కడికి వెళ్ళండి అంటే అది మీరు అన్నట్టు 100%. ఇప్పుడు నేను కూడా నేను మనకు ఒపీనియన్ నాకు కూడా ఇప్పుడు నేను వేరే డాక్టర్ని నేను డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే నేను కూడా ఇంకో డాక్టర్ ఎవరు అనేది ఆలోచించాలి కదా. సో అలానే ఇప్పుడు చాలా సెకండ్ ఒపీనియన్స్ చాలా అయినవి. ఎందుకంటే ఇది అవసరమా, టెస్ట్ అవసరమా, ఈ ట్రీట్మెంట్ అవసరమా అనేది పేషెంట్లకు కూడా ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చేసరికి
1: ఈ సోషల్ మీడియా వల్ల కన్ఫ్యూజన్ తగ్గించుకోవడానికి మీరు ఏం చెప్తారు సార్?
0: ఫస్ట్ సోషల్ మీడియా అనేది ఎక్కువగా ఆధారపడకండి. ఇప్పుడు మనకు ఫస్ట్ మనకు క్లినికల్గా మీరు ఒక డాక్టర్ మంచిగా మీరు రెండు ఒపీనియన్ తీసుకోండి, ఒపీనియన్లో తప్పు లేదు, రెండు ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఒపీనియన్ తీసుకోండి. ఎప్పుడు అవి ఎలెక్టివ్ ప్రొసీజర్స్కి, ఎలెక్టివ్ ప్రొసీజర్ అంటే ఆ పేషెంట్కు ఇప్పుడు ప్రాబ్లం ఉంది కానీ సిమ్టమ్స్ ఏమి లేవు. ఇప్పుడు మీరు అన్నట్టు కార్డియాక్ ప్రాబ్లం ఉంది, ఆయన వచ్చారు ఈజీజీలో చేంజ్ చేస్తున్నవి, సిమ్టమ్స్ ఏమి లేవు,
1: వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరం లేదు.
0: ఆ టైంలో మీరు రెండు మూడు ఒపీనియన్ తీసుకోండి, దానిలో మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు మనకు యాంజియోగ్రామ్ టెస్ట్ అంటారు, సిటీ కాల్షియం స్కోర్ వచ్చింది, సిటీ యాంజియోగ్రామ్ వచ్చింది, అవన్నీ ఉన్నవి. వాటికి ఎలెక్టివ్ ప్రొసీజర్ ఇవి ఎమర్జెన్సీ అవసరం లేదు. అది ఆ క్లినికల్గా వాళ్ళు బాగా నేర్చుకొని అది అవసరమా లేదా అని చెప్తారు. సో అంత నమ్మకంతో వచ్చినప్పుడు మనం కూడా ఆ నమ్మకాన్ని వాళ్ళని వమ్ము చేయకూడదు, చేయకుండా కరెక్ట్గా అడ్వైజ్ ఇచ్చినాం అనుకోండి అదే పేషెంట్ ఇంకొక పేషెంట్ పట్టుకొని వస్తాడు.
1: అసలు మనం డాక్టర్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక 2 నిమిషాలు మనతో ఆప్యాయంగా డాక్టర్ మాట్లాడితే సగం జబ్బు తగ్గిపోతుంది.
0: 100% సార్ మీరు అనేది. ఎందుకంటే మనము తొందర పడకుండా ఫాస్ట్గా వాళ్ళు ఏదో తొందర ఫాస్ట్గా ఎవరికి వాళ్ళకు ఇప్పుడు హెల్త్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ సార్. హెల్త్ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మనకు డాక్టర్గా చిన్నది కావచ్చు కానీ పేషెంట్కి అది పెద్దది. ఆ యొక్క చిన్న రిపోర్టు అది అబ్నామల్నా వాళ్ళకు ప్యానిక్ అవుతుంటారు. కూర్చోబెట్టి మాట్లాడి మంచిగా కౌన్సిలింగ్ చేసేస్తే సగం జబ్బు 100% పోతుంది. ఈ టెస్టులు కూడా అన్నీ అవసరం లేదు.
1: అలాగే ఒక కామన్ మ్యాన్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే అప్పు చేయాల్సిందే సార్ ఇప్పుడున్న పరిస్థితులు.
0: 100% సార్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి మనకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పెట్టారు కానీ అవి అన్ని హాస్పిటల్లు తీసుకుంటలేరు కదా. అన్ని హాస్పిటల్లు తీసుకో ఇప్పుడు వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒకప్పుడు 30 ఇయర్స్ క్రితము ఉస్మానియా గాంధీ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లేవు కదా. ఆ డాక్టర్లే అప్పుడు ఒకప్పుడు వన్ ఆఫ్ ద ఫేమస్ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు కదా. అప్పుడు మనకు ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళాలంటే అదొక అంటే గవర్నమెంట్లో మంచిగా చూస్తారో లేదో అనేది ఆ యొక్క
1: ఒక టబు అయిపోయింది.
0: సో ఇప్పుడు మంచి మనకు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు బాగా చేస్తుంది. ఇప్పుడు మీరు టీమ్స్ వస్తున్నవి మనకు హాస్పిటల్లో అటువంటి చాటల్లో చాలా వాటిలో మనకు యాక్చువల్గా చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా బాగుంటారు. మంచి వైద్య వృత్తి బాగా నేర్చుకున్నారు ఎందుకంటే మీకు క్లినికల్ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నేర్చుకుంటారు, ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, బాగుంటుంది. అది ప్రజలకు ఏంటంటే కొంత అపోహ అది పోవద్దు అట్లా తప్పది అనుకోవడం. సో ఆల్వేస్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ఇన్వెస్టిగేషన్లు ఉన్నవి మొత్తం టోటల్గా ఫ్రీ అవుతుంది. అక్కడికి వెళ్ళి మొత్తం అన్ని ట్రీట్మెంట్ ప్రతి ఒక్కటి ఈవెన్ ఇంజెక్షన్స్ కూడా చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్ కూడా మనకు గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని లభిస్తున్నాయండి. ఇప్పుడు మనకు

0: ఎనీ హాస్పిటల్లో ఇప్పుడు ఉస్మానియా కానీ గాంధీ కానీ ఎక్కడైనా చూడండి, కాకతీయాలో కూడా ఇప్పుడు కార్డియాలజీ డిపార్ట్మెంట్ కానీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ అన్ని మంచిగా డెవలప్ అయినవి.
1: అయితే మనం మళ్ళీ గుండెకి సంబంధించి మాట్లాడుకుంటే, గుండె ఆరోగ్యకరంగా ఉండాలంటే ఫుడ్స్ ఎలాంటివి తీసుకో?
0: ఫుడ్స్ ఫస్ట్ కొన్ని ఫుడ్స్ తోని ఇప్పుడు మన కొలెస్ట్రాల్ పెరుగుతుంది సార్. కొలెస్ట్రాల్లో మెయిన్ ట్రైగ్లిసరైడ్స్ అంటాము. ట్రైగ్లిసరైడ్స్ పెరగడానికి కొద్దిగా రెడ్ మీట్ ఇంపార్టెంట్, ప్రాన్స్ ఒకటి, మన వైట్ రైస్, చాలా మంది మన వైట్ రైస్ తింటాం, దానిలో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. స్వీట్స్ ఒకటి మెయిన్గా కొద్ది తగ్గించాలి. ఏదైనా మోతాదులో తినాలి. ఇంకోటి తిన్నది మంచిగా డైజెషన్ అవుతే ప్రాబ్లమ్, డిసీజ్ తక్కువ ఉంటుంది సార్.
1: ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అదే కదా సార్, మనం ఆఫీసులో కూర్చొని వర్క్ చేస్తాం, బోన్ చేస్తాం, మళ్ళీ కూర్చొని వర్క్ చేయాల్సిన పరిస్థితే ఉంటుంది.
0: ఉంటుంది అంటే డైజెషన్ బాగుంది రోజు, అంటే మీరు అన్నట్టు ఇష్టం ఉన్నది ఎక్కువ తినకుండా మోతాదులో తినండి. అది తింటే ఏ డైజెషన్ ప్రాబ్లం ఏమి లేకుండా మాత్రం డిసీజ్ చాలా తక్కువ ఉంటుంది సార్.
1: తిన్న తర్వాత కాస్త అయినా కష్టం చేయాలి.
0: కష్టం చేయాలి అంటే మనకు తిన్న తర్వాత మెయిన్గా ఈ హార్ట్ పేషెంట్లు అడగకూడదు సార్.

0: ఇంపార్టెంట్. ప్రాన్స్ ఒకటి, మనం వైట్ రైస్ చాలామంది మనం వైట్ రైస్ తింటాం, దానిలో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. స్వీట్స్ ఒకటి మెయిన్గా తగ్గించాలి, ఏదైనా మోతాదులో తినాలి. ఇంకోటి తిన్నది మంచిగా డైజెషన్ అయితే ప్రాబ్లం, డిసీజెస్ తక్కువ ఉంటుంది సార్.
1: ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అదే కదా సార్, మనం ఆఫీసులో కూర్చొని వర్క్ చేస్తాం, భోజనం చేస్తాం, మళ్ళీ కూర్చొని వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
0: ఉంటుంది అంటే డైజెషన్ బాగుంది రోజు, అంటే మీరు అన్నట్టు ఇష్టం ఉన్నది ఎక్కువ తినకుండా మోతాదులో తినండి, అది తింటే ఏ డైజెషన్ ప్రాబ్లం ఏమి లేకుండా మాత్రం డిసీజ్ చాలా తక్కువ ఉంటుంది సార్.
1: తిన్న తర్వాత కాస్త అయినా కష్టం చేయాలి,
0: కష్టం చేయాలి. అంటే మనకు తిన్న తర్వాత మెయిన్గా ఈ హార్ట్ పేషెంట్లు నడవకూడదు సార్. చాలామంది మీరు తిన్న తర్వాత నడిస్తే మంచిది, కానీ ఒక గ్యాప్ ఇవ్వాలి, ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్. బట్ హార్ట్ పేషెంట్లు ఏమన్నా హార్ట్ వాల్వ్ ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ, హార్ట్ బైపాస్ అయిన వాళ్ళు కానీ, హార్ట్ ఫంక్షన్ తక్కువ ఉన్న వాళ్ళు తిన్న తర్వాత ఎప్పుడు నడవకూడదు, రెస్ట్ తీసుకోవాలి సార్ మ్యాక్సిమం. మీరు ఎప్పుడు కూడా వ్యాయామం చేసేది కానీ నడిచేది కానీ తినకముందే, అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కూడా తినకముందే చేస్తే చాలా మంచిది.
1: ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ క్లినికల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడారు సార్, అది ఇదివరకటి రోజుల్లో ఎక్కువ ఎందుకు ఉండేది, ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు, అది ఎక్కువగా ఉండాలంటే మీరేమి సలహా ఇస్తారు?
0: క్లినికల్ ఎక్స్పీరియన్స్ పేషెంట్స్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలి ఫస్ట్. మనకు మేము అప్పుడు ఆ టైంలలో చదువుకున్నప్పుడు మేము ఏ ఈవినింగ్ టైం అయినా నైట్ టైం అయినా పోయి హాస్పిటల్లో పేషెంట్ రాగానే వాళ్ళ ఎగ్జామినేషను సీనియర్స్ను మంచిగా అడిగి నేర్చుకోవడము, వాళ్ళతో క్లాసెస్ చెప్పించుకోవడము. కేస్ పేషెంట్ మనకు చదివింది మనకు ఎప్పుడు గుర్తుండదు సార్. మెడికల్గా మీరు ఎంతమంది పేషెంట్ చూస్తే, ఎంతమంది క్లినికల్గా మీరు పేషెంట్ చూసి నేర్చుకున్నది అదే గుర్తుంటుంది లైఫ్లో. నెక్స్ట్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చేది కూడా ఈ పేషెంట్ సింప్టమ్స్ ఎలా ఉన్నాయి, దానివల్ల నువ్వు క్లినికల్గా నేర్చుకుంటే ఇన్వెస్టిగేషన్ మీరు తక్కువ రాస్తారు. క్లినికల్గా నేర్చుకుంటే మీరు ఇన్వెస్టిగేషన్స్ తక్కువ రాస్తారు, పేషెంట్స్ కూడా బర్డెన్ తక్కువ ఉంటుంది. ఇక్కడ క్లినికల్గా నేర్చుకోకపోవడం వల్ల వాళ్ళు చాలా వరకు ఇన్వెస్టిగేషన్ మీద డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, అది పేషెంట్ కూడా బర్డెన్ అవుతుంది, అది ఎవరికైనా మంచిది కాదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్తో ట్రీట్మెంట్ అనేది అది కొంతవరకే, కొన్ని డిసీజ్ వరకే సబబ్.
1: నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇస్ ద స్కేల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
0: ఎస్ 100% సార్. మీరు ఏదైనా చూడండి, మీరు ఎంతమంది పేషెంట్ చూస్తే అన్ని డిసీజులు నీకు గుర్తుంటుంది, ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది.
1: ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ బాగుంటున్నాయి, అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి అన్నా కూడా మనము ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ వైపే మొగ్గు చూపుతాము, దట్ ఈస్ ద ట్రెండ్ నౌ.
0: అంటే అది అవేర్నెస్ ఇంకా రావాలి సార్. అవేర్నెస్ వస్తే ఆటోమేటిక్గా మనం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే బర్డెన్ చాలా వరకు, ఇంకోటి ఏంటంటే సార్, ఇన్సూరెన్స్ చాలా వరకు హెల్త్ ఇన్సూరెన్స్ లేవు చాలామందికి. ఇన్సూరెన్స్ ఒక్కటి పేషెంట్ అవేర్నెస్ వచ్చిందనుకోండి, అప్పుడు మనకు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి వస్తుంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు చాలా డెవలప్ అయినాయి, చాలా బాగున్నాయి సార్. ప్రతి ఇన్వెస్టిగేషన్స్ మీరు నాట్ ఓన్లీ పెట్ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ ఉంది, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీలు, బైపాస్, ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు చాలా వరకు మన ఉస్మానియాలో నిమ్స్లో ఎలాగో అవుతుంటుంది. నిమ్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ తెలంగాణ అండి. ఇంకా ఇప్పుడు ఈ టిమ్స్ వచ్చాక ఇంకా బాగుంటుంది 100%. 3 టిమ్స్ వస్తున్నాయి కదా తెలంగాణ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్. అవి వస్తే మాత్రం పేషెంట్స్కి రియల్లీ అందుబాటులో ఉండడం అనేది అసౌకర్యాలు అందినట్టు పేషెంట్కు.
1: హోపింగ్ ఫర్ హెల్దీ ఫ్యూచర్.
0: ఎస్ 100% సార్. మనకు ఈరోజు ధనవంతుడు కోటీశ్వరుడు ఎవడంటే, ఏమీ బీపీ లేదు, షుగర్ లేదు, హార్ట్ ప్రాబ్లం లేదు, ఏమి లేనివాడే వాడే కోటీశ్వరుడు.
1: ఇంకోటి ఈ బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా ఉన్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చు.
0: ఉండొచ్చు 100% సార్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు మీ ఎక్స్పీరియన్స్తో. జనరల్ హెల్త్కి సంబంధించి కూడా చాలా అనుమానాలు నివృత్తి చేశారు, మాకు గుండె ధైర్యాన్ని ఇచ్చారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.

0: కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: నేను డాక్టర్ కేవీ రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవీ రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే ప్రసాద్. పాటతో ప్రయాణం వింటున్నారు. ఆల్ టైమ్ హిట్ సాంగ్స్తో మంచి మంచి పాటలు వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముందుగా వినండి ప్రేమిస్తే చిత్రం, ప్రేమిస్తున్న పాట బేబీ చిత్రం నుండి. పివిఎన్ రోహిత్ పాడారు, సురేష్ బానిశెట్టి లిరిక్స్ అందించారు, విజయ్ బుల్గనిన్ మ్యూజిక్.

0: ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్యకరమైన జీవన విధానం, విలువలతో కూడిన వైద్య వృత్తి అంశం గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం

0: నేను డాక్టర్ కేవి రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం అందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవీ రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
1: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7 సండే 6 AM గచ్చిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా

0: వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు, ఇప్పుడు వినండి. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రం కోసం. సందీప్ కౌసల్య పాడిన పాట సిరివెన్నెల సాహిత్యం, చక్రి సంగీతం. నాకు తెలిసి వంశీ గారు, ఇళయరాజా గారి తర్వాత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు. వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి పాట ఇది.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
3: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
5: నేను డాక్టర్ కేవి రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు, అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం అందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవీ రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
6: ఫిట్నెస్ కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్, జూన్ 7 సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
7: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. తర్వాతి పాట ఆది చిత్రం కోసం మల్లికార్జున్ సునీత పాడిన పాట, మణిశర్మ సంగీతం, చంద్రబోస్ రచన. ప్రతీప ఉపమలంకారమని సాహిత్యంలో చాలా చాలా చాలా అరుదుగా వాడేటటువంటి అలంకారం ఇది. అంటే నీ ముఖం చంద్రుడిలా ఉంది అనేది మామూలుగా ఉపమాలంకారమైతే, చంద్రుడే నీలా ఉన్నాడనేది ప్రతీప ఉపమాలంకారం. అంటే రివర్స్లో వస్తుందన్నమాట పోలిక. ఇట్లాంటి ప్రయోగం ఈ పాటలో పాట ఆశాంతం చేసినటువంటి చంద్రబోస్ గారు ఎన్నో ఎన్నో ప్రయోగాలు చేశారు. కొన్ని యూనివర్సిటీస్లో ఈ పాటని సిలబస్లో భాగంగా పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఆస్కార్ చంద్రబోస్ గారి ముంగిలిలో లోగిలిలో అడుగుపెట్టిందేమో. హెడ్స్ ఆఫ్ చంద్రబోస్ గారు పాట విందాము.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: నేను డాక్టర్ కేవీ రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవీ రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమం

0: కార్యక్రమాన్ని తిలకించాలని ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
6: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. తర్వాతి పాట ఇంద్ర చిత్రం కోసం కార్తీక్ ఉషా పాడిన పాట కులశేఖర్ సాహిత్యం. ఇక సంగీతం విషయానికి వస్తే సినిమాలో పాటలన్నీ మణి శర్మ అందించారు మ్యూజిక్. అయితే ఈ ఒక్క పాట మాత్రం ఏదో సందర్భంలో ఎమర్జెన్సీగా పాట కావాల్సి వచ్చినప్పుడు మణి శర్మ గారు బిజీగా ఉన్నప్పుడు ఆర్పి పట్నాయక్ గారైతే నాకేం అభ్యంతరం లేదు అని చెప్పటం చాలా ఆనందంగా ఉందని ఆర్పి పట్నాయక్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం తెలుగు ఇండస్ట్రీలో ఉండడం చాలా చాలా చాలా ఆనందదాయకం. ఆర్పి పట్నాయక్ గారు స్వయంగా మ్యూజిక్ చేసిన ఇంద్ర సినిమాలోని పాట ఇప్పుడు విందాము.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు శంకుస్థాపన చేశారు. 179 ఎకరాల విస్తీర్ణంలో 3387 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 3 ఏళ్లలో పూర్తవుతుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మృగశీర కార్తె చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. ఈ నెల 8వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రారంభమై 9వ తేదీ రాత్రి వరకు నిరంతరాయంగా ప్రసాదం పంపిణీ సాగుతుందని, చివరి వ్యక్తి వరకు అందిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అత్యంత అనుకూలమైన పరిస్థితులున్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా మలేషియా కంపెనీలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబు కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఎల్బీ స్టేడియంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహిస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవల సంసిద్ధతను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లను తనిఖీ చేసిన మంత్రి ప్రారంభం కొన్న పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో భారత కెప్టెన్ శుభ్మాన్ గిల్ సెంచరీ చేశారు. 138 బంతుల్లో 100 పరుగులు చేశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈ సాయంత్రం నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ఆ తర్వాత వాతావరణం ఒకసారిగా మారిపోయి ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: నేను డాక్టర్ కేవి రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం అందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవి రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
1: కొంచెం మస్తి బౌలడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి వివిధ భారతి మస్తీ మజా వింటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. అన్నీ చాలా వివరంగా తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: ఫిట్నెస్ కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియం లో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
1: నేను డాక్టర్ కేవి రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం అందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవీ రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మస్తీ మజా వింటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని ఉపయోగించి ఒక వ్యక్తి క్రియేట్ చేసినటువంటి చెక్ ఇమేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఏఐ టూల్స్తో ఎంతో రియలిస్టిక్గా అనిపించే చెక్ను జనరేట్ చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఏఐని ఉపయోగించి రకరకాల ఫోటోలు క్రియేట్ చేయటం మనం చేస్తాము, చూసాము. చాలా చాలా ట్రెండ్స్ కూడా మారాయి. గిబిలీ అని, యానిమేషన్స్ ఫోటో అని, బనానా నానో బనానా, ఇలా రకరకాలుగా వచ్చాయి. కానీ సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి ఇమేజ్ క్రియేట్ చేసినటువంటి చెక్ ఇమేజ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే నిజంగా నిజమైన చెక్ ఏమో అన్నట్టుగా ఆ చెక్ ఉండటం, కీన్ డీటెయిల్స్ ఉండటం వల్ల ఇది వైరల్గా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఒక యూజర్ బ్యాంక్ చెక్ ఇమేజ్ను అధికారిక యూకో బ్యాంక్ చెక్ చెందినటువంటి దానిలాగానే కనిపిస్తుండటం వల్ల 69,000 రూపాయలు అందులో రియల్గా ఉండటం, ఆన్లైన్లో ఈ ఫోటోను షేర్ చేయటం, చాట్ జీపీటీ ఇమేజ్ 2.0తో జనరేట్ చేసినట్లు చెప్పటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి కామెంట్స్, బ్యాంక్ అధికారులు ఏమన్నారో పాట తర్వాత తెలుసుకుందాం. మస్తీ మజా వింటున్నారు.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
3: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7 సండే 6 AM గజ్జిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
4: నేను డాక్టర్ కేవీ రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు, అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి, ఆ తర్వాత IAS ఆఫీసర్గా ముగించి, ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవీ రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
5: కొంచెం మస్తీ, బోలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు.
6: మస్తీ మజాలో మనం AI క్రియేట్ చేసినటువంటి ఒక చెక్ గురించి మాట్లాడుకుంటున్నాము. బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్రాంచ్ వివరాలు, సంతకం వంటివి స్పష్టంగా కనిపిస్తున్న ఈ చెక్ అచ్చంగా నిజమైనటువంటి దానిలాగానే ఉంది అని ఆందోళన చెందుతున్నారు చాలామంది. అయితే చెక్ పై ఉండాల్సినటువంటి MICR స్క్రిప్ట్ను కూడా ఇది కింది భాగంలో స్పష్టంగా ఇచ్చింది. అంతేకాదు, సోషల్ మీడియాలో ఆ చెక్ ఫోటో పోస్ట్ చేసిన సమయం కూడా చాలా చర్చనీయంగా మారింది. అయితే ఈ వివరాలు, విజువల్స్ అందించే లక్ష్యంతో ఓపెన్ AI మెరుగైన ఇమేజ్ జనరేషన్ క్యాపబిలిటీని ప్రవేశపెట్టినటువంటి కొంత సమయానికి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో కనిపించింది. చాలామంది కామెంట్స్ రూపంలో కూడా రకరకాల ఫోటోలు క్రియేట్ చేసేటటువంటి, ఇంత స్పష్టంగా AI క్రియేట్ చేస్తే ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ రకమైనటువంటి ఇమేజెస్ క్రియేట్ చేయడంలో కొన్ని పరిమితులు కూడా ఖచ్చితంగా ఉండాలని కొంతమంది కామెంట్స్లో చెప్పారు. అయితే భయపడాల్సినటువంటి అవసరం లేదు, డేట్తో సంబంధం లేకుండా ఈ చెక్ను ఎన్కాష్ చేసుకోలేరు.

అని మరో నెటిజన్ అన్నారు. సిటిఎస్ కంప్లైంట్ చెక్ కాదని, దీనిని బ్యాంకులో అంగీకరించని మరొకరు తెలిపారు. ఇది సిటిఎస్ కంప్లైంట్స్ ఉండాలంటే వాయిడ్ మార్క్ ఉండాలని, అది యూవి లైట్స్ కింద మాత్రమే కనిపిస్తుందని, చాట్ జీపీటీ దాన్ని అసలు చేయలేదని, దానికి సాధ్యం కాదని మరొక నెటిజన్ అన్నారు. అసలు అలా ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? కొంతమంది తమ కోరికలను అదుపులో ఉంచుకోలేకపోవటం వల్ల ఇటువంటి ఏఐకి చెప్పి మరీ చేస్తున్నారు. ఇటువంటి చేయొద్దని ఇంకొంతమంది ఆందోళన పడుతూ జాగ్రత్తలు చెప్తున్నారు. అయితే ఫోటోలను జనరేట్ చేసినట్టుగా చెక్ ఇట్లాంటి ఇష్యూస్ జనరేట్, ఇట్లాంటి ఆర్థిక సంబంధమైనటువంటివి జనరేట్ చేయొద్దని చాలామంది కామెంట్స్లో చెప్తున్నారు. సో ఏఐతో లాభ నష్టాలు చాలా చాలా సెన్సిబుల్గా ఉన్నాయి. యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

డీజే టిల్లు చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచందర్ పాడిన పాట విన్నారు. కిట్టు విశ్వప్రగడ సాహిత్యం అందజేశారు శ్రీచరణ్ పాకాల సంగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: నేను డాక్టర్ కేవీ రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం

0: ఉన్నటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం అందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కెవి రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: కొంచెం మస్తీ బౌలడం.

0: విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: కొంచెం మస్తీ, బోలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: ఒకరు ఇండియా నుంచి, మరొకరు పాక్ నుంచి 78 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. భారత్ పాకిస్తాన్ విభజనతో విడిపోయినటువంటి బాల్య స్నేహితులు చాలాకాలం తర్వాత కలిశారు. అయితే ఈ వృద్ధాప్యంలో ఈ ఇద్దరు మిత్రులు ఆప్యాయంగా పలకరించుకున్నటువంటి వీడియో తెగ వైరల్ అవుతుంది. వారి ఆనందానికి అంతు లేకుండా పోయినటువంటి వాళ్ళ స్వచ్ఛమైన స్నేహానికి ఈ వీడియో నిదర్శనంగా నిలిచింది. ఎప్పుడో 1947లో భారత విభజన సమయంలో విడిపోయిన ఇద్దరు బాల్యమిత్రులు దాదాపు 78-79 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి కలుసుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఈ అపురూప దృశ్యాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవన్నట్టుగా ఉంది. ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసినటువంటి ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఒకరినొకరు ముఖాలని తదేకంగా చూసుకుంటూ పాత గుర్తులను వెతుక్కొని నిజంగా నా ఫ్రెండే అని భావోద్వేగంతో గట్టిగా కౌగిలించుకున్నటువంటి వీడియో నిజంగా అందరినీ ఒక స్నేహ మత్తులోకి, ఒక స్నేహమయమైనటువంటి వాతావరణంలోకి దింపింది. ఈ గొప్పతనాన్ని చాటినటువంటి వీడియోని చూసినటువంటి అందరూ భావోద్వేగానికి గురై చాలా రకాల కామెంట్స్ పెడుతున్నారు. సో స్నేహం ఎక్కడున్నా ఎప్పుడున్నా అది మరుపురాని అనుభూతే కదా.

0: హిట్ టూ చిత్రం కోసం సిడ్ శ్రీరామ్ రమ్య బెహ్రా పాడిన పాట విన్నారు. కృష్ణకాంత్ సాహిత్యం, ఎంఎం శ్రీలేఖ సంగీతం.
1: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM గజ్జిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
2: నేను డాక్టర్ కెవి రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం అందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత IAS ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కెవి రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, నేను మీ ఆర్జే ప్రసాద్. ఏకచిత్రగానం వింటున్నారు. ఇవాల్టి ఏకచిత్రగానం అలవైకుంఠపురములో. మహాభాగవతంలో పోతనగారు గజేంద్రమోక్షం ఘట్టంలో రాసినటువంటి పద్యం మొదటి పాదంలోని మొదటి సమాసం ఈ చిత్రానికి ప్రేరణ. అలవైకుంఠపురములో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతి దుకాంతోపలోత్పల రమా వినోద్యగు నాపన్న ప్రసన్నుండు అనే పద్యం నుండి ఈ సినిమాకి శీర్షిక ఎన్నుకోవటంలోనే త్రివిక్రమ్ గారు 200 మార్కులు అలా సాధించేశారు. సినిమా కథా నేపథ్యం, ఆ పద్యంలోని సంఘటన రెండు తరచి చూస్తే, లోతుల్లోకి వెళ్తే సమపల్లలో నిజంగా నిజమే కదా అనిపిస్తుంది. ఒక సాహిత్యం చదువుకున్న వ్యక్తి సినిమా టైటిల్స్ పెడితే ఇలా ఉంటుంది అనటానికి ఈ టైటిలే నిదర్శనం. అల వైకుంఠపురములు, అందులో నుండి మొదటి పాట విందాం. కళ్యాణ్ చక్రవర్తి గారు రాశారు సినిమా టైటిల్ని. అందులోని పోతన పద్యాన్ని ప్రియా సిస్టర్స్ పాడి వినిపించారు.

0: నేను డాక్టర్ కేవీ రమణ. భారతదేశమంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవీ రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: ఏకచిత్రగానంలో అలవైకుంఠపురంలో చిత్రం నుండి పాటలు వింటున్నాం. ఈ సినిమా సంగీత దర్శకులు ఎస్ఎస్ తమన్ గారికి కెరియర్ బెస్ట్ కమ్బ్యాక్ అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. ఇందులో అన్ని పాటలు త్రివిక్రమ్ గారి ఆలోచన మేరకు వారి డైరెక్షన్లో చాలా చాలా గొప్పగా ఆల్బమ్ మొత్తం సూపర్ హిట్ ఆల్బమ్గా చేశారు. ఒక ఇంటర్వ్యూలో వారే అన్నారు, అలవైకుంఠపురం చిత్రానికి ముందు తరువాత తను మారినటువంటి విధానం గుర్తు చేసుకున్నారు. ఇందులో సామజ వరగమన అన్న పాట లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి చేత రాయించారు. సామజ వరగమన అనేది కీర్తన, త్యాగరాజు గారి కీర్తన. సామజ వరగమనం అనేది 2 జెండర్లకి వాడచ్చు. రాముడి కోసం వాడినటువంటి ఆ పదాన్ని, ఆ సమాసాన్ని చాలా సినిమాల్లో హీరోయిన్స్కి వాడారు. ఈ సినిమాలో కూడా అలాంటి సందర్భానికి అనువుగా ఈ పదాన్ని వాడాలని డైరెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే ఆ పదాన్ని తీసుకొని చాలా మోడర్నిటీగా, అలాగే చాలా పదబంధాలు మల్లెల మాసం లాంటి వింటేజ్ పదబంధాలని వాడుతూ సిరివెన్నెల గారు ఈ పాటను రాశారు. మీ అందరి కోసం ఆ పాట.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ఏకచిత్ర గానంలో అలవైకుంఠపురంలో చిత్రం నుండి పాటలు వింటున్నారు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ కి తండ్రి అయినటువంటి మురళీ శర్మకి మధ్య ఉండే విచిత్రమైనటువంటి సంఘటనని, విచిత్రమైనటువంటి బంధాన్ని స్టైలిష్గా చూపించారు. తండ్రి ప్రవర్తన, కొడుకు పడే ఆవేదన నెగిటివ్ కోణంలో కాకుండా కూల్ ర్యాప్ స్టైల్లో ప్రజెంట్ చేయటం ఈ పాట ప్రత్యేకత. సంగీత దర్శకుడు కూడా చాలా క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా బేస్, సింత్ సౌండ్స్ ఎక్కువగా వాడుతూ యువతకి నచ్చేలా ఈ పాటని కంపోజ్ చేశారు. లిరిసిస్ట్ కృష్ణ చైతన్య కూడా చాలా తండ్రికి కొడుక్కి మధ్య ఉండేటటువంటి రిలేషన్ని చాలా కూల్గా రాశారు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, నేను మీ ఆర్జే ప్రసాద్. ఏకచిత్ర గానంలో అల వైకుంఠపురంలో చిత్రం నుండి పాటలు వింటున్నారు. తర్వాతి పాట బుట్టబొమ్మ. ఈ పాట సృష్టించినటువంటి రికార్డులు అన్నీ ఇన్ని కావు. యూట్యూబ్లో దాదాపుగా 800 మిలియన్ల పైచులకు వ్యూస్ సాధించింది. అత్యధికంగా వీక్షించిన తెలుగు పాటల్లో ఒకటిగా నిలిచింది. అప్పట్లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి ఈ పాటకు వేసిన స్టెప్పులు చాలా వైరల్గా మారాయి. అయితే ఈ పాటకు లిరిక్స్ రాసినటువంటి రామజోగయ్య శాస్త్రి గారి పదజాలం, పద సృష్టి చాలా అద్భుతమైంది. బుట్ట బొమ్మ ఆ పదం వెనకాలండేటటువంటి సందర్భం చాలా గొప్పది. పెళ్లి సందర్భంలో పెళ్లి కూతుర్ని బుట్టలో పెట్టుకు వచ్చేటటువంటి సాంప్రదాయం తెలుగు లోగిళ్లలో ఉంది. వాళ్ళని బుట్ట బొమ్మ అంటారు. సినిమాలో సిచ్యువేషన్ కూడా అలాంటిదే మరి. అందుకే ఈ పాట చాలా యాప్ట్గా, అలాగే మ్యూజికల్ హిట్, లిరికల్ హిట్, డ్యాన్స్ రూపంలో అయితే ఇంకా చెప్పవలసినటువంటి పని లేదు. ఆ పాట మీ అందరి కోసం.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: నేను డాక్టర్ కేవి రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం అందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవీ రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
3: ఏకచిత్ర గానం వింటున్నారు. అలవైకుంఠపురం ఆల్బం నుండి సాంగ్స్. తరువాతి పాట రాములో రాముల. ఎస్ఎస్ తమన్ గారు ఫోక్ స్టైల్లో సినిమాటిక్ రేంజ్లో ఈ పాటని, సినిమాటిక్ ఫోక్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అంత గొప్ప పాటని తయారు చేశారు. అయితే ఈ పాటకి లిరిక్స్ రాయటంలో ఎవరిని అని చాలా సెర్చ్ చేసి కాసర్ల శ్యామ్ గారిని ఎంపిక చేశారు. కాసర్ల శ్యామ్ గారు త్రివిక్రమ్తో కలిసి, వారితో కలిసి రాసినటువంటి మొదటి పాట ఇది. తెలంగాణ జానపద పదాలు కమర్షియలైజ్ అవుతున్నటువంటి మొదటి దశ అది. ఖచ్చితంగా ఈ కాలంలో తెలంగాణ పాట లేని సినిమా లేదంటే అది దానికి మూలాలు శ్యామ్ గారే వేశారని విమర్శకులు అంటూ ఉంటారు. చాలా క్యాచీ క్యాచీ పదాలతో రాములో రాముల అనేది కరీంనగర్ జానపదంలో చాలా ఎక్కువగా వినిపించే పాటని, ఆ పదాన్ని తీసుకొని చాలా హైదరాబాద్ పదాలని, తెలంగాణ పదాలని వాడి ఈ పాటకి ప్రాణం పోశారు. దానికి అనురాగ్ కులకర్ణి గారు పాడినటువంటి విధానం ఇంకా సాంగ్ని ఎక్కడికో తీసుకెళ్లింది. అల్లు అర్జున్ గారు వేసినటువంటి దోశ స్టెప్ ఇప్పటికీ వై

0: స్టెప్ గా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఈ రికార్డులు సునామీ సృష్టించినటువంటి ఈ పాట కాసల్ల శ్యామ్ గారికి ఒక మైలురాయి అని చెప్పొచ్చు. అలాగే చాలామంది ఈ పాట లిరిసిస్ట్కి, డ్యాన్స్ చేసినటువంటి కొరియోగ్రాఫర్కి, అందరికీ ఈ పాట ఎంతో మూలమలుపుగా చాలా చాలా మైల్ స్టోన్గా నిలిచినటువంటి పాట. ఆ పాట మీ అందరి కోసం.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

తరువాతి పాట సిత్తరాల సిరపడు. ఈ పాట అలవైకుంఠపురం ఆల్బంలోనే అత్యంత వైవిధ్యమైనటువంటి ఒక పెద్ద సర్ప్రైజ్ ప్యాకేజ్. సినిమా క్లైమాక్స్ ఫైట్ సీన్లో వచ్చే ఈ పాట థియేటర్లో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. ఒక మాస్ యాక్షన్ సీక్వెన్స్ని ఇంత క్లాసిక్ అండ్ రా

ఫోక్ స్టైల్లో కంపోజ్ చేయటం టాలీవుడ్లో ఒక ప్రయోగం అని ఇప్పటికీ అంటూ ఉంటారనమాట. క్లైమాక్స్లో వచ్చేటటువంటి ఈ ప్రయోగం బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా కేవలం పాట వస్తుంటే ఆ మ్యూజిక్కి అనుగుణంగా హీరో అల్లు అర్జున్ చాలా స్టైలిష్గా విలన్లను కొడుతూ ఉంటే చాలా ప్రేక్షకులు విజిల్స్తో థియేటర్ మారుమూగి పోగేలా అరుపులు కేకలతో చాలా రిధమిక్గా సాగినటువంటి పాటలు అందరు ఎంజాయ్ చేశారు. శ్రీకాకుళం యాస పక్కా శ్రీకాకుళం యాస జానపదంలో ఈ పాట ఉంటుంది. సిత్తరాల సిరపడు, సిత్రాలు సిరపడు అంటే చురుకైన వ్యక్తి అని శ్రీకాకుళంలో ఉంటుంది. చిత్రంగా ఉండే వ్యక్తి, చిత్రమైన పనులు చేసేటటువంటి చురుకైన కుర్రాడు అన్న అర్థంలో ఉంటుందన్నమాట ఈ పాట. లిరిసిస్ట్ గురించి చెప్పుకోవాలి, ఏమాత్రం సినిమా నేపథ్యం లేని లిరిసిస్ట్ విజయ్ కుమార్ బల్లా. ఈయన సినీ నేపథ్యం ఏం లేదు. సో ఎల్ఐసిలో పనిచేసి మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఇతను శ్రీకాకుళం యాసపై పట్టు సాధించాడు, అక్కడి మాండలికంపై పూర్తి పట్టు సాధించాడు. త్రివిక్రమ్ గారు సిచ్యువేషన్ చెప్తే అతి తక్కువ సమయంలో ఈ పాటను రాసి తీసుకొచ్చి వారిని మెప్పించారు. ఇంతకుముందు ఈ పాట ఎలివేషన్స్ గురించి చెప్పుకున్నాం. అంతకుముందు ఒక పాట శ్రీకాకుళం తుఫాన్ వచ్చినప్పుడు ఒక పాట రాసి ఆల్ ఇండియా రేడియోలో ప్లే చేయటం, అది విని త్రివిక్రమ్ గారు ఈ పాటకి పిలిచారని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. ఆ పాట మీ అందరి కోసం.

జడలిపి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే, జడలిపి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే, దెయ్యముతో కయ్యాన్ని

నేను డాక్టర్ కేవీ రమణ. భారతదేశమంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని

0: దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కెవి రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: వి చిత్రం కోసం అమిత్ త్రివేది శేష తిరుపతి పాడిన పాట విన్నారు. సిరివెన్నెల రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం.
1: నేను డాక్టర్ కెవి రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం అందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కెవి రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: ఇప్పుడు వినండి జెర్సీ చిత్రం కోసం అనిరుద్ రవిచందర్, శక్తిశ్రీ గోపాలన్ పాడిన పాట, కృష్ణకాంత్ సాహిత్యం, అనిరుద్ సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముంబై ప్రసారాలు వింటారు.

ಭಾರತಿ ಆಜ್ ಕೆ ಫನ್ಕಾರ್ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಆಪ್ ಸುನೆಂಗೇ ಥೋಡಿ ಹಿ ದೇರ್ ಮೇ.

0: अब अपने दोस्त कमल शर्मा को दीजिए इजाजत, नमस्कार।
1: आज के फनकार।

నేను డాక్టర్ కేవి రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం

0: ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం అందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కెవి రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సినీ గీతమాలిక మధురిమ. చూపులతో సందేశాలు పంపుతూ ప్రియుడు ప్రియురాలికి పరోక్షంగా తన ప్రణయభావాన్ని తెలుపుతూ ఈ పాట పాడుతున్నాడు. ఋతువులెన్నైనా వసంతం తీసుకొచ్చే ఆనందమే వేరు అంటున్న ఈ గీతాన్ని సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు అభేరి కాపీ రాగఛాయాలలో స్వరపరిచారు. బిఎస్ నారాయణరావు దర్శకత్వంలో కాంతారావు కృష్ణకుమారి జంటగా నటించిన 1971 విడుదలైన ఆనంద నిలయం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, రచన ఆరుద్ర.

చేసిన సహాయాన్ని మరవకుండా ఉండడమే కృతజ్ఞత. అది మరచిపోవడం కృతజ్ఞత. ఆపదకాలంలో చేయూతనందించిన తన తండ్రి స్నేహితుడి సహాయాన్ని మరువని ఆ కొడుకు చేసిన సహాయాన్ని ఏ రూపంలోనైనా తీరుస్తానని తన నిజాయితీని తెలియబరుస్తాడు. అది మెచ్చిన ఆయన, ముందు జీవితంలో నిలదొక్కుకో, ఆ తర్వాత చూద్దాం అని

ఓ మంచి దారిని చూపుతాడు. కష్టించి పనిచేసి ఉన్నత స్థాయికి ఎదిగి తండ్రి పేరు నిలబెట్టిన అబ్బాయిని చూసి పొంగిపోతాడు ఆ పెద్ద మనిషి. వారి తమ్ముళ్లు కూడా బుద్ధిమంతులని పేరు తెచ్చుకుంటారు. సంస్కారవతి అయిన తన కూతురిని వారి తమ్ముళ్లలో ఒకరికిచ్చి వివాహం జరిపిస్తాడు. అన్నయ్య మాట జవదాటని తమ్ముడు, తండ్రి మాట తప్పని తనయురాలు. కుటుంబ నేపథ్యాలు వేరైనా కల్మషం ఎరుగని మనసులు వారివి. వివాహమైన ఆ కొత్త జంట వెండి వెన్నెలలో పాడుకుంటున్న తొలిరేయి మధుర గీతమిది. కులదైవం చిత్రం కోసం చిత్తరంజన్ పీసుశీల ఆలపించిన గీతం. రచన సముద్రాల జూనియర్, సంగీతం మాస్టర్ వేణు.

యవ్వనంలో ఉన్న కుర్రాళ్లకి ఈ లోకంలో అడుగడుగున బోలెడు అందాలు ఆనందాలు గోచరిస్తాయి. కాని వాటి చెంతకు ఆలోచనలు వెళ్లనీయకుండా మనసును అదుపు చేసుకుంటూ అనుకున్న లక్ష్యాల వైపు సాగేవారు తక్కువగా ఉంటారు. మనసులో చదువు పట్ల ప్రేమతో ఏకాగ్రతగా ధ్యానం చేస్తున్న ఆ యువకుడిని ఎందుకలా ఉన్నావని అడిగింది ఓ యువతి తన ప్రేమను వ్యక్తపరుస్తూ. మాటలో చెప్పలేని మనోభావాలను పాటరూపంలో చెప్పమని ఆమె అంటే బాల్యంలో తను పడిన వేదనలో నుండే తన జీవితానికి తొలి అడుగు పడిందని అతడు అంటాడు. యవ్వనం ప్రేమకోసం ఆరాటపడుతున్నదని ఆమె చెబితే బరువు బాధ్యతలతో ప్రారంభమైన బ్రతుకు తనదని, అనుకున్నది చేరే వరకు ఆగేది లేదని అతను చెబుతాడు. ప్రేమ కోరే పడుచు మనసు ఓవైపు, పట్టుదలగా అనుకున్న లక్ష్యం సాధించాలని తపన పడుతున్న మనిషి మరోవైపు. గోరింటాకు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

వానకోసం ఆకాశం వైపు చేతులెత్తే రైతన్నకు మట్టే అసలైన దైవం. అందులోనే సిరులు పండిస్తాడు. ఆ మెతుకే మన బతుకు. ఉత్సాహంతో ఉరకలెత్తే కోడెగిత్తెలు నాగలికర్రును మట్టిపొరల్లోకి చొచ్చుకుపోయేటట్టుగా దున్నుతున్నాయట. ఆరుగాలం కష్టించి చెమటధార పోస్తే తప్ప పంట చేతికందదని ఒక రైతుపడే కష్టాన్ని వివరిస్తూ చెప్పే ఈ గీతం రైతు కుటుంబం చిత్రంలోనిది. గానం ఘంటసాల, రచన సి నారాయణరెడ్డి, సంగీతం టి చలపతిరావు.

అభిమానం అనురాగంగా పరిణమించిన ఓ అభిమాని తన అభిమానతారపడే కష్టాలను చూడలేకపోయాడు. తనకు తోడుగా నిలవాలనుకున్నాడు. తనతో జీవితం పంచుకోవాలని కూడా అనుకున్నాడు. అదే అభిప్రాయాన్ని తన ముందుంచగా వెలిగే ఆ తార పడుతున్న వెతలను ఏకరువు పెట్టింది. విన్న అభిమాని ఆమెతో కలిసి బ్రతకడం నిశ్చయమనే నిర్ణయాన్ని తెలుపుతాడు. నెలవంకలో సగం వెలుగు, మరో సగం చీకటి. ఇక్కడ కథానాయిక తెరజీవితం వెలిగిపోతున్న లోపల బ్రతుకు చీకటిమయంగా ఉంది. కథానాయకుడి రాకతో ఆ చీకట్లు తొలగిపోయి పూర్ణిమ సాంద్రతతో వెలిగే చంద్రుడిలా తన జీవితంలో వెలుగులు పంచుతాడు. అతడిని ఆమె వసంతమై దరిచేరిందని, మంచి మనసున్న అతడితో జీవితం

ఆనందమయమని ఆమె అంటుంది. వలపు తలపులలో లీనమై ఒక్కటైన ఆ జంట పాడుకుంటున్న ఈ ప్రణయగీతం శివరంజని చిత్రంలోనిది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన వేటూరి సుందర్రామ్మూర్తి, సంగీతం రమేష్ నాయుడు.

కోణలో పుట్టిన ఓ కోణలమ్మ ప్రకృతితో మమేకమై చీకు చింత లేకుండా హాయిగా కాలం వెళ్లదీస్తోంది. కార్యార్థమై వచ్చిన ఓ యువకుడికి ఆ యువతి అమాయకపు చేష్టలు ముచ్చటగొలిపాయి. మాట్లాడిన తర్వాత ఆమె నిర్మల హృదయానికి నిజాయితీకి మెచ్చుకుని కోణలో కలిసి విహరిస్తున్నాడు. ప్రకృతి అందాలను తన ఛాయాచిత్ర గ్రాహికలో బంధిస్తున్నాడు. అందులో ఆ యువతిని కూడా తీసి తనకు చూపించాడు. తన చిత్రాన్ని తనే చూసుకుని మురిసిపోయి ఇలా పాట పాడుకుంటోంది. శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఆనకట్ట నిర్మాణ దశలో

ఉన్న సమయంలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం పేరు బంగారు పంజరం. ఎస్ జానకి పాడిన పాట, రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు, బి గోపాలం.

ఒకే ఊరిలో ఉండే ఆ ఇద్దరి మధ్య ఎల్లలెరుగని నేస్తం. వారిద్దరి పలకరింపులూ ఒకటే. రోజూ కలుసుకోవాల్సిందే, కబుర్లు చెప్పుకోవాల్సిందే. చిలక కోయిలల రంగు వేరు, రూపు వేరు. ఆ సాదృశ్యం అంతవరకే. వారు చేసిన చెలిమి అపురూపం. కలిమి తరిగిపోతుంది కాని చిత్తశుద్ధితో చేసిన చెలిమి ఎప్పటికీ చెరగదు. తరిగిపోని కలిమిగా తరతరాలకు మిగిలిపోతుంది. ఆ బాలమిత్రుల స్నేహం అంత ఆదర్శప్రాయం. అనుకోని విషమ పరిస్థితుల వల్ల వారిద్దరూ విడిపోతారు. అందులో ఒక మిత్రుడు తన మిత్రుడిని తలుచుకుంటూ పాడే ఈ పాట కరుణరసభరితంగా ఉంటుంది. 1972 విడుదలైన బాల్యమిత్రుల కథ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాటను సంగీత దర్శకులు సత్యం ప్రధానంగా హిందోళ రాగంలో స్వరపరిచారు. రచన సి. నారాయణరెడ్డి.

కొన్ని పాటలు వినగానే హృదయానికి హత్తుకుంటాయి, కాని ఈ పాట సాహిత్యం వింటున్నా చదువుతున్నా కూడా మనసు పరవశించిపోతుంది. నీల మోహనుడిని చూడగానే నీలిరంగు నెమలి నిరజాన అయిపోవడం, కార్తీక రాత్రులలో నల్లమబ్బులుండడం, నీలిమేఘం ఆకాశం విడిచి నేలమీద నడవడం, నవ్వే పెదవులకు మువ్వల మురళి ఉండడం, ఇలాంటి భావచిత్రాలు పాటలో ఎన్నో కనిపిస్తాయి. రవీంద్ర ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై విడుదలైన డాక్టర్ ఆనంద్ చిత్రంలోనిది ఈ పాట. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం కెవి మహదేవన్.

చెలిని మురిపిస్తూ తన మదిలో మాటలను మాలికలుగా అమలచి మనసుకు హత్తుకునే ప్రేమలేఖ రాశాడు ప్రియుడు. నేలా నింగి ఎక్కడ చూసినా అతగాడికి ఆమె చిరునవ్వులే కనిపిస్తున్నాయి. చెక్కిలిలో మొగ్గేసిన సిగ్గుతో కనబడి వసంత కోకిలలా తనను పలకరించి తన అడుగుల సవ్వడి గుండెలో సందడిచేసింది. అటుపై కురులలో పూవునై చేతిలో వీణనై పెదవిపై వలపై నిలిచిపోనా అని పాడుకుంటున్నాడు. 1970లో విడుదలైన శ్రీదేవి చిత్రానికి బిఎస్ నారాయణ దర్శకత్వం వహించగా హరనాథ్, కెఆర్ విజయ జంటగా నటించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఈ గీతాన్ని రచించింది దాశరథి. సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

దేహమనే చెరసాలలో తాత్కాలికంగా బందీ అయ్యాడు జీవుడు. ఉండటం వెళ్లటమనేది జీవుడి నిర్ణయం, అదో అలౌకిక ఆటవిడుపు. కాని ఈ దేహంతో లౌకిక జగతిలోని సుఖదుఖాల సాగరంలో, కామక్రోధాల కాసారంలో పడి విలవిలలాడుతున్నాడు. ఆ విలాపాలే విలాసాలుగా భ్రమచెంది నియంత్రణలేని మనస్సు చుట్టూ పరిభ్రమిస్తాడు. ఈ పరిధి దాటి బుద్ధిని ప్రేరేపించే ఉన్నత స్థితిని చేరుకోవడానికి ప్రయత్నించడు. అలా కన్నవారికి దూరమై కారాగారంలో బ్రతికిడుస్తున్న జీవితాలు

ఎన్నో క్షణం తొందరపాటు సంవత్సరాల నిరీక్షణకు తెరలేపుతుంది. ఒక్కోసారి శాశ్వతంగా బంధిస్తుంది. ఎంత పెద్ద రెక్కలొచ్చినా ఎగరాల్సింది నాలుగు గోడల మధ్యే. ఆవేశంలో చేసిన తప్పుకు అనుభవిస్తున్న శిక్షకు బాధపడుతూ, తనకై వేచిచూస్తున్న ఓ అమాయకపు హృదయాన్ని తలుచుకుంటూ సాంత్వన కోసం ఈ పాట పాడుకుంటున్నాడు. నిరీక్షణ చిత్రం కోసం కెజే యేసుదాసు ఆలపించిన గీతం, రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

సమస్యలతో సతమతమవుతున్న చిరునవ్వులు చిందించే పసిపాపాయిని చూడగాని మనసుకు సాంత్వన కలుగుతుంది. ఆ అమాయకపు మోము అన్నీ మరిచిపోయేలా చేస్తుంది. ఎత్తుకొని ముద్దాడుతూ సున్నితమైన ఆ దివ్య స్పర్శలో హాయిని పొందుతాము. అలాంటి ఓ చిన్నారి పాపను ఎత్తుకుని లాలిస్తూ పాడుతున్న ఈ గీతం చల్లని నీడ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించారు. రచన దాశరథి, సంగీతం తాతినేని చలపతిరావు.

0: మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
3: నేను డాక్టర్ కెవి రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం అందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కెవి రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
4: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రత్యేక కార్యక్రమాలు సోమవారం 8వ తారీఖు ఉదయం 10:03 శ్రీ రాజగోపాల్, శ్రీమతి ఇందిరా బెనర్జీ, శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు సమర్పించి ప్రత్యేక జనరంజని ఉదయం 11:03 నవభారత స్వరం ప్రత్యేక రూపకం మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
3: నేను డాక్టర్ కెవి రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం అందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కెవి రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
5: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం సరిగ్గా 11:00. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.